45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మన జననం సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి అని అన్నారు డాక్టర్ APJ అబ్దుల్ కలాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 26వ తేదీ శుక్రవారము. నిలయంలో సమయం 5:58.

ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి అని అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: మీరింతవరకు నాతియ కలాం విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ శ్రీ ఎస్కే భాషిత్.
1: సృష్టి జీవరాశుల్లో అత్యుత్తమ సృష్టి మనిషి. మనిషి కోసమే యావత్ సృష్టి, అందులోని కోటాను కోట్ల జీవరాశులు పనిచేస్తున్నాయి. అలాంటి మనిషి తన జీవిత మర్మాన్ని గ్రహించి ఆ సృష్టికర్త ఆదేశాలకు అనుగుణంగా జీవిస్తే తాను సుఖంగా సంతోషంగా జీవించవచ్చు. తన చుట్టూ ఉన్న జీవరాశులు సైతం మనుగడ సాగించడానికి వీలుంటుంది. నేడు మనిషి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించాడు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రకృతికి విరుద్ధంగా వినియోగిస్తున్న కారణంగా అసలుకే ఎసరు పెట్టుకుంటున్నారు. మనిషి సంఘజీవి. సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించినప్పుడే తాను సుఖంగా సంతోషంగా జీవించగలను అన్న లాజిక్ మర్చిపోయాడు. అవకాశం ఉంటే అందిన కాడికి అంతా తన సొంతం కావాలని తపన, ఆరాటం, స్వయంగా తాను సుఖ సంతోషాలకు దూరమవుతున్నాడు. తన చుట్టూ ఉన్న సాటి మనుషుల సుఖ సంతోషాలని దూరం చేస్తున్నాడు. అధికారమే ధ్యేయంగా కొందరు, సంపాదనే లక్ష్యంగా మరికొందరు నిద్రాహారాలు మాని పరుగులు తీస్తున్నారు. మానవాళి మార్గదర్శి దైవాదేశాల గ్రంథమైన ఖురాన్లో సృష్టికర్త అల్లాహ్ ఇలాంటి వారి గురించి చెబుతూ, వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరపాటులో పడవేసింది. మీరు ఈ వ్యామోహంలోనే శ్మశానానికి చేరుకుంటారు. ఈ సంపద మాయలో పడి నిరంతరం క్షణం తీరిక లేకుండా సంపాదిస్తున్నారు. కాలంతో పాటు కరిగిపోతున్న జీవిత గడువును గమనించే తీరిక కూడా లేదు. తీరా లభించిన జీవిత గడువు తీరాక అన్నీ వదిలి వట్టి చేతులతో సమాధిలోకి చేరుకుంటున్నాడు. ఖురాన్లో అల్లాహ్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. బాగా తెలుసుకోండి, ఈ లౌకిక జీవితం ఒక ఆట, ఒక బాహ్య పటాటోపం. పరస్పరం ప్రగల్భాలు పలకడం, సంపద సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యతను పొందడానికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు. ఈ జీవితం ఒక పరీక్ష. ఇక్కడ సృష్టిలో ఏ జీవరాశికి లేని స్వేచ్ఛ మనిషికి మాత్రమే ఇవ్వబడింది. తన ఇష్టమైతే మంచివాడిగా దేవుని ఆదేశాల ప్రకారం జీవించవచ్చు, లేదా పరీక్ష కోసం ఇవ్వబడిన ఈ స్వేచ్ఛను, అధికారాన్ని, హోదాను, అంతస్తులను ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. కానీ జాగ్రత్త, మరణం తర్వాత నువ్వు చేసే ప్రతి పనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తుంది ఇస్లాం. ఖురాన్లో ఇదే విషయాన్ని ఇలా తెలియచేయడం జరిగింది. ప్రజలు తన కర్మలను చూసుకునేందుకు గాను ఆ రోజున భిన్న పరిస్థితిలో దేవుని వైపుకు మరలుతారు. ఆ తర్వాత ఎవడైనా రవ్వంత మంచి పని చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు, అలాగే ఎవరైనా రవ్వంత చెడు చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు. కనుక ఓ మనిషి, ఈ సృష్టి అందులోని అణువణువును ఒకసారి పరిశీలించి ప్రతిదీ ఒక చట్టానికి లోబడి తనకు ఏది ఎంత అవసరమో అంత వినియోగించుకుంటూ మనుగడ సాగిస్తుంది. కానీ ఒక మనిషి మాత్రమే, పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు.

0: లేదు. అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫలితం కూడు గూడు గుడ్డ నోచుకోక పెడబొబ్బలు పెడుతున్నారు. వారి ఏడుపు శాపనార్థాలు తగిలి చివరికి నాశనం అవుతారు, లేదా మరణం తర్వాత తప్పనిసరిగా సమాధిలో భయంకరమైన శిక్ష గురి కావడం తథ్యం. ఈ జీవితం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోతుందో కూడా తెలియదు. మరి ఎందుకు పిచ్చివాడిలా అక్రమంగా, అన్యాయంగా, అధర్మంగా ఈ సంపదను సంపాదించడం? చచ్చాక వెంటరాని ఈ సిరి సంపదల కోసం తాటి మనుషుల నోటికాడి కూడును లాక్కోవడం? కాస్త ఆలోచిద్దాం. మంచిగా జీవిద్దాం, ఇతరులను జీవించనిద్దాం, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని జీవిస్తే జీవితాలు హాయిగా, సాఫీగా, ఆనందంగా సాగిపోతాయి.
1: మీరింతవరకు శ్రీ ఎస్కే భాషిత్ సమర్పించిన సుభాషితం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
1: కుసుమ పంట సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. కుసుమ మన రాష్ట్రంలో సుమారు 15,000 నుండి 20,000 ఎకరాల్లో నల్లరేగడి నేలల్లో వర్షాధారపు యాసంగి పంటగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సాగు చేయబడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిని నష్టపోతే కుసుమ మంచి ప్రత్యామ్నాయ పంట. కొద్దిపాటి క్షారత్వం గల సమస్యాత్మక భూముల్లో కుసుమను లాభదాయకంగా పండించుకోవచ్చు రైతు సోదరులు. మన రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా కుసుమ పంట విస్తీర్ణం తగ్గటానికి ప్రధాన కారణం కోత సమయంలో ఈ పంటలో ముళ్ల వలన కూలీలు విముఖత చూపటం అని గమనించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో యాంత్రీకరణపై జరిగిన పరిశోధనలో వరి కోత యంత్రం ద్వారా ఎలాంటి మార్పులు చేయకుండా కుసుమను కోత ఇంకా నూర్పిడి చేసుకోవచ్చని తెలిసింది. పూర్తి యాంత్రీకరణ క్రింద పెద్ద విస్తీర్ణంలో కుసుమ పంటను సులువుగా సాగు చేసుకోవచ్చు. అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుసుమను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు. కుసుమను విత్తే సమయం విషయానికి వస్తే కుసుమ పంటను యాసంగిలో అక్టోబర్ 2వ పక్షం నుండి నవంబర్ 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. పంట కాలంలో వాతావరణంలో తక్కువ తేమ ఇంకా అల్ప ఉష్ణోగ్రతలు పంట ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో ఈ పంట ఎంతగానో ప్రాచుర్యం పొందింది. కుసుమ పంటకు అనువైన రకాల విషయానికి వస్తే TSF 1, ఇది 125 రోజుల నుండి 130 రోజుల పంట కాలం కలిగిన రకం. ఎకరాకు సరాసరి 6 నుండి 7 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది తెల్లపూల రకం. అధిక దిగుబడినిచ్చి ఎండు తెగులను పూర్తిగా ఇంకా పేనుబంకను కొంతవరకు తట్టుకోగలుగుతుంది ఈ TSF 1 రకం. తర్వాత మంజీరా, దీని పంట కాలం 115 నుండి 120 రోజులుగా ఉంది. ఎకరానికి సరాసరి 4 నుండి 5 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది ఇందులో పూలు ముందుగా పసుపుగా ఉండి తర్వాత నారింజ రంగుకు మారుతాయి. దీని గింజ తెల్లగా ఉండి 27 నుండి 30% నూనెను కలిగి ఉంటుంది. తర్వాత నారి 6, ఇది 130 నుండి 135 రోజుల పంట కాలాన్ని కలిగి సరాసరి ఎకరానికి 5 నుండి 6 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది ముళ్ళు లేని రకం కావడం వల్ల పంట కోత ఇంకా నూర్పిడి ఎంతో సులభతరమవుతుంది. పూతను సేకరించుకోవటానికి ఇది అనుకూలమైన రకం. తర్వాత PBNS 12, 130 రోజుల పంట కాలం కలిగిన ఈ రకం ఎకరానికి సరాసరి 7 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం. తర్వాత JSF 414 రకం, దీనినే ఫూలే కుసుమ అంటారు. దీని పంట కాలం 135 రోజులు, ఎకరానికి సరాసరి 8 క్వింటాల దిగుబడినిస్తుంది. నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం. ఇది DSH 185 రకం, ఇది 130 రోజుల పంట కాలం కలిగి సరాసరి 7 నుండి 8 క్వింటాల దిగుబడినిస్తూ ఎండు తెగులను తట్టుకునే సంకర రకం. ఇది

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇది ప్రసార వివరాల సమయం. 100.1 మెగాహెర్ట్స్పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం. ఈ ప్రభాత ప్రసారంలో 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారితో శ్రీ కొలిపాక శంకర్రావు గారి ముఖాముఖి. 7:30 విజయపదం. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బీటెక్లో వినూత్న కోర్సులు వివరాలు నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 మొహరాం పండుగ ప్రాశస్త్యం ఎండి ఫర్విన్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 ఏకచిత్రగానం. 10:00 మాదక ద్రవ్యాల వాడకం నివారించడంలో యువత పాత్ర ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పహంకర్ గారి గాత్ర సంగీతం. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జాతీయ గేయ రచయిత బకించంద్ర చటర్జీ ప్రసంగం. అనంతరం సామాజిక ప్రజాస్వామ్యవాది ఛత్రపతి సాహూ మహారాజ్ ప్రసంగం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచారం. ఇవి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు 0874 ఇది ఎస్టీడీ కోడ్. ఫోన్ నెంబర్ 2950 38, మరొక నెంబరు 2950 39. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈనాటి సాయంత్ర ప్రసారంలో 6:35 తిరిగి చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో చేపల పెంపకంలో మేతల యాజమాన్యం, వర్మీ కంపోస్ట్ పంటకు ఎంతో అవసరం. అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. సమాచార సంధ్య. 9:00 News@9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఇవి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు.

మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు అని అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ
1: 10% ఆర్థికంగా జీడీపీలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరు నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర మంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్టాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్

0: 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈగలన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్లతున్నాయనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నారు.

విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: जॉर्जियः घोषितवान् यत् द्वयोः शक्तिशाली भूकम्पयोः मध्ये मृतानां संख्या 88+100 अभवत्। सहस्रशः जनाः घातिताः, 200+ जनाः अद्यापि भूकम्पग्रस्ते प्रदेशे एव परिलग्नाः सन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి సమయం 7 గంటలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
2: మల్కాజ్గిరి జిల్లాలో సుమారుగా 1511 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన్ నిర్మాణంతో పాటుగా 960 కోట్ల రూపాయలతో ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం, 416 కోట్ల రూపాయలతో 6 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం, 37.50 కోట్ల రూపాయలతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇటీవల ఉప్పల్లో జరిగిన ఈ కార్యక్రమంలో క్యూర్ వన్ యాప్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసినది ప్రక్షాళన ఆవశ్యకతను, నగర అభివృద్ది ప్రణాళికలు, మెట్రో విస్తరణ, పరిపాలనా సౌలభ్యం కోసం కోర్ ప్రాంతాన్ని 3 ప్రాంతాలుగా వికేంద్రీకరించడం వంటి అంశాలు ప్రజలకు వివరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రజాపాలన ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతంగా సాగింది. జూన్ 12 వరకు కొనసాగిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలో మున్సిపాలిటీలో, గ్రామాల్లో కలెక్టర్ మనోజ్ చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇతర అధికారులు పర్యటించి బస్తీ, వార్డ్, గ్రామ సభల్లో పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరిని కలిసి అర్హులైన డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు కేటాయించాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు వివేక్ మల్లారెడ్డి, బండార లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు ఉన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లాలో కాప్రా సర్కిల్, కుషాయిగూడలో లక్ష్మీ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ ఎల్బీనగర్ సరూర్ నగర్ ప్రాంతాలకు చెందిన 562421 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రకళ మీడియాతో మాట్లాడుతూ యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని పేర్కొన్నారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానమని తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, భద్రత కోసం ప్రారంభించిన మీ సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. మే 16 ప్రారంభమైన ఈ కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్లో ఇప్పటి వరకు 18,413 మంది గృహ కార్మికులు, ఇతర సహాయక సిబ్బంది స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇటీవల నగరం శివారులో గేటెడ్ కమ్యూనిటీల్లో నేపాల్కు చెందిన పనివారు హత్య, దోపిడీలకు పాల్పడిన ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, అద్దెదారులు, గృహ సహాయకులు, వాచ్మెన్లు తదితర సిబ్బంది వివరాలతో ఒక డేటాబేస్ రూపకల్పన చేపట్టారు. హైదరాబాద్ మహానగరంలో శివారు ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణలో భాగంగా మొత్తం 24 చెరువుల పునరుద్దరణ పనులు ముమ్మరం చేస్తామని, తొలి విడతలో చేపట్టిన 6 చెరువుల్లో 3 ఇప్పటికే పూర్తిగాగా, 2 విడతలో 19 కోట్ల రూపాయలతో రామాంతపూర్ పెద్ద చెరువుతో సహా 14 చెరువుల పనులు ప్రారంభించామని, త్వరలో అమీన్పూర్, సరూర్ నగర్ తదితర 4 పెద్ద చెరువులు కూడా అభివృద్ది చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రామాంతపూర్ చెరువు వద్ద తొలగించిన గుడిసెల వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటూ 7 ఏళ్లలోపు ఈ పునరుద్దరణ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో రామాంతపూర్ పెద్ద చెరువు పునరుద్దరణ పనులు హైడ్రా కమిషనర్ ప్రారంభించారు. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ పెద్ద చెరువులో ప్రస్తుతం 16 ఎకరాల మేర ఆక్రమణలకు నేరుగా గుర్తించారు అధికారులు. అయితే 12 ఎకరాల్లో వెలిసిన శాశ్వత కట్టడాల జోలికి వెళ్లకుండా మిగిలిన 4 ఎకరాల పరిధిలో ఉన్న తాత్కాలిక షెడ్లు, గుడిసెలు అధికారులు ఖాళీ చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం కార్యక్రమానికి జిల్లాలో 22 పాఠశాలలు ఎంపికైన సందర్భంగా కేంద్రీకృత వంటగది నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కేంద్రీకృత వంటగది స్థల సేకరణ కోసం అలియాబాద్, కేశవరంలో మూసి ఉన్న బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ను మంగళవారం

0: జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అంతటా అల్పాహారం అందించే విధంగా ఉండేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి గాను స్థల పరిశీలనకై షామీర్పేట్, మూడుచింతలపల్లి మండలాల్లో హాస్టల్స్ తనిఖీ చేస్తున్నామన్నారు.
1: మీరింతవరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ ఎంవీఆర్ శర్మ గారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ది, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్దిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత, పోటీతత్వంతో కూడిన, భవిష్యత్తుకు సిద్దంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్దతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ, భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డంతో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్దతను సమీక్షించేందుకు మంత్రి యుకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్దిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
3: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier.
2: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.in లో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి

ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునఃపరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యకుడు జార్జ్ రోడ్రిగ్స్ ప్రకటించారు. రాజధాని కారాకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్స్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కారాకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ముహరం పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షెఫాలి వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షెఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్టేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్టేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి, అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట వ్యాప్తంగా ఉన్న యువతకు 5000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు.

0: న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ పదవ ఉన్నత స్థాయి సమాపేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి సమీ 7:15.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించడంలో పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారితో శ్రీ కొలిపాక శంకరరావు గారి ముఖాముఖి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జిల్లాలో ప్రజలు శాంతియుతంగా జీవనం కొనసాగించడానికి పోలీస్ శాఖ వారి పాత్ర చాలా ప్రధానమైనది, ఇది మనందరికీ తెలుసు. దానికి గాను జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అనేక చర్యలు కార్యక్రమాలు చేపడుతూ జిల్లా ప్రజలంతా కూడాను హాయిగా జీవనం సాగించేందుకు ఎప్పటికప్పుడు వాళ్ళు సన్నద్ధంగా ఉంటారు. దీనికి గాను జిల్లాలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజలని ప్రతిక్షణం కాపాడుకుంటూ ఉన్నటువంటి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి ఆహ్వానించడం జరిగింది. నమస్కారం అండి రోహిత్ రాజ్ గారు.
2: నమస్కారం అండి.
1: జిల్లా ప్రజలు శాంతియుతంగా వారి యొక్క దినచర్యలు కొనసాగించాలంటే మీ పాత్ర చాలా ప్రధానమైనది. మరి ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ కూడాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా అసాంఘిక కార్యక్రమాలు కానీ చాలా తక్కువ జరిగిపోతున్నాయి. దీనంతటికీ మీ యొక్క కృషి పట్టుదల అనేది చాలా స్పష్టంగా మాకు కనబడుతుంది. మా ప్రజల నుంచి ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన జిల్లాలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ మీ యాప్స్ ద్వారా కానీ మేము చూస్తూ ఉన్నాం గంజాయి రవాణా అనేది చూస్తూ ఉన్నాం. దీనికి గాను పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుంది?
2: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు అందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా మనము గంజాయి రిలేటెడ్ రవాణా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఏపీ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దు జిల్లా. సో ఈ బేసికల్గా ఒరిస్సాలో మనకు ఈ గాంజా కల్టివేషన్ వల్ల కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా చాలా ఎక్కువ మోతాదులో జరుగుతూ ఉంటుంది. దానికి గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివిధ రకాల కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, అదేవిధంగా చెక్ పోస్టులు భద్రాచలం కావచ్చు, అశ్వరావుపేట ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులను, అంతేకాకుండా మనకు నార్కోటిక్ డాగ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా గంజాయి రిలేటెడ్ డిటెక్షన్లో మనకు యూజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకు టీజీ ల్యాబ్ నుంచి కూడా డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కూడా రావడం జరిగింది. ఇవి కాలేజెస్లలో, అదేవిధంగా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లలో కూడా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ శాంపిల్స్ తీసుకొని నిందితులను పట్టుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కాకుండా కూడా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్స్, ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో వెహికల్ చెకింగ్స్ చేయడం, అంతేకాకుండా క్యాసో ఆపరేషన్స్, ఇవన్నీ కూడా చేయడం వల్ల కొంతవరకు గంజాయి రవాణా అనేది మనము కంట్రోల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 37 కేసులు రిజిస్టర్ చేశాము. దాంట్లో దాదాపు 3500 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది.
1: అంటే ఈ రవాణా అనేది జిల్లా సరిహద్దుల నుంచి మనకి వస్తూ ఉంది, ఇది జిల్లాలో ఉపయోగించబడుతుందా లేదంటే ఇది మనకి రవాణా మార్గంగా మన జిల్లాను వాళ్ళు వాడుకుంటున్నారా?
2: ముఖ్యంగా అండి మన జిల్లాలో యూసేజ్ కంటే ఎక్కువ కూడా దీన్ని మన ఒక జిల్లాను ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ గా యూజ్ చేసుకుంటున్నారు. ఈ పట్టుకున్న గంజాయి ఏదైతే ఉన్నదో ఢిల్లీ వరకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ఓన్లీ జిల్లాకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా కూడా గంజాయిని అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
1: సెంట్రల్ గవర్నమెంట్ వారు మనకి రీసెంట్ గా ఒక అప్రిషియేషన్ కూడా ఇచ్చారు మన జిల్లాకి. ఈ గంజాయిని ఎక్కువ మొత్తంలో మనం స్వాధీనం చేసుకున్నాం, దాన్ని మనం డిమాలిష్ కూడా చేసాం. మరి దీనికి గాను మరి ప్రజల నుంచి సహకారం ఏ విధంగా ఉంటుంది?
2: డెఫినెట్లీ అండి, మీరు అన్నట్టు కూడా మనకు గవర్నమెంట్ నుంచి కూడా మంచి అప్రిషియేషన్ ఉన్నది. తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఎక్కువ గంజాయి సీజ్ చేయడం, అదేవిధంగా డిస్ట్రాయ్ చేయడంలో కొత్తగూడెం పోలీసు ముందుంది. ఈ బేసికల్గా పోలీస్ ఒక్కటే చేస్తే కాదండి, పబ్లిక్లో కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు క్రియేట్ చేస్తున్నాము. బేసికల్గా స్కూల్స్ కావచ్చు, కాలేజెస్, ఈ మెయిన్ టార్గెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళను మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది.
1: గతంలో చూసుకుంటే గంజాయి అనేది ఎక్కువగా యూత్ మాత్రమే వాడేవారు అనేది వినికిడి మనకి. కానీ ఇప్పుడు చూస్తున్నాం ఫ్యామిలీ స్ట్రెస్, ఆర్థికమైన స్ట్రెస్ ఇలాంటివి ఉండడం వల్ల కొంత ఏజ్ పైన పడ్డవారు కూడాను ఇది అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఈజీగా దానికి ఒక ఫ్యాషన్ గా తీసుకుని అలవాటు పడుతున్నారు. దీన్ని మనం నిర్మూలించాలంటే ఏం చేయాలి?
2: ముఖ్యంగా మనకు ఈజీ అవైలబుల్

0: అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏదైనా కూడా సిగరెట్ కావచ్చు, మందు అయినా, గంజా అయినా ఈజీ అవైలబిలిటీ ఉన్నప్పుడు దాని యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ దానికి కాస్ట్ కూడా ఏంటంటే కంపారిటివ్ మందు మనం తీసుకున్న సిగరెట్ తీసుకున్న తక్కువ కాబట్టి దానికి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. సో వీటిని కంట్రోల్ చేయడానికి మన దగ్గర డిఅడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయండి, కౌన్సిలింగ్ చేసి దాంట్లో కూడా చేర్పించి వాళ్ళను మార్చేటందుకు ప్రయత్నిస్తున్నాం.
1: మెయిన్ గా యువత తప్పుదోవ పట్టడానికి అలాగే ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు వాడడానికి ప్రధాన కారణం ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనం నిరోధించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?
0: ముఖ్యంగా అండి అంటే ఏది తీసుకున్నా కూడా నార్మల్గా సిగరెట్ అలవాటైనా మందు అలవాటైనా కూడా ఫ్రెండ్ సర్కిల్లో ఏదో సరదా కోసం స్టార్ట్ చేసి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అది మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి ఎదుగుతుంది, ఏదైనా కూడా మంచి అయినా చెడైనా కూడా. సో ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు ఈజీ అవైలబిలిటీ, ఒకటి మనం తిరిగే ఫ్రెండ్ సర్కిల్, మనం నివసించే సొసైటీ కూడా. ఇప్పుడు సారపాక దగ్గర గాంధీనగర్ అనే గుంపు ఉంది, అక్కడ ఏంటంటే కొంచెం లేబర్స్ కూడా ఒరిస్సా నుంచి రావడము అక్కడ ఈజీగా దొరుకుద్ది కాబట్టి ఇక్కడికి వచ్చినాక వాడకం. సో ఇటువంటివి అన్ని కూడా మా దృష్టిలో ఉన్నాయండి, వీటిపైన కూడా ఫోకస్ చేస్తున్నాం.
1: ఒక రకంగా చూస్తే యువత అంతా కూడా తప్పుదోవ పట్టడానికి ఈజీగా దొరకడం అనేది ఉంది, మీరు చాలా వరకు చర్యలు తీసుకున్నారు అలాగే పట్టుకున్నారు కూడాను, మరి ఇప్పుడు కంట్రోలింగ్ అనేది ఎంత పర్సెంటేజ్ సాధించగలిగాం దీన్ని?
0: అబ్సల్యూట్లీ 100% అయితే కాదండి, ఎందుకంటే మన సొసైటీ ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భద్రాద్రి కొత్తగూడెం పాపులేషన్ తీసుకుంటే నియర్లీ 13-14 lakhs పాపులేషన్ ఉంటారు, బట్ వేరాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్ట్రెంత్ చూసుకుంటే 1500 మంది ఉంటారు. సో 1500 మంది 1500,000 మందిని కంట్రోల్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో మార్పు అనేది ఫస్ట్ మనలో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండి పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళ పిల్లల కదలికలను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ గారాబం చేసినా కూడా ఇటువంటి అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. సో ఇటువంటి వాళ్ళకి ఏదన్నా కొంచెం వాళ్ళ పిల్లల బిహేవియర్ లో ఏదన్నా మార్పు లాంటిది ఏమన్నా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము దాన్ని సీక్రసీ మెయింటైన్ చేసి వాళ్ళని కౌన్సిల్ చేసి మార్చే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది.
1: చాలా వరకు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే తను పనిచేస్తున్న ప్రాంతానికి తన కంట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంటుంది, దట్ ఈస్ రోహిత్ రాజ్ అని మా జిల్లా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా మీరు ఏదైనా ప్రణాళిక సృష్టించుకున్నారా?
0: ఒక్కటని కాదండి, ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏ జిల్లా ఎస్పీగా నా ఫోకస్ అన్ని రంగాలలో ఉండాలి, ముఖ్యంగా ఎల్డబ్ల్యూ ప్రాంతం కాబట్టి ఎల్డబ్ల్యూ ఏదైతే ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎల్డబ్ల్యూ ఫ్రీ చేయడం నా ముఖ్య ఉద్దేశం అండి. సెకండ్ థింగ్ గాంజా, గంజాయి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా ఇక్కడి నుంచి నాట్ ఈవెన్ కేజీ గాంజా కూడా బయటికి పోకుండా చూసుకునే బాధ్యత నాది. సో దాని తగ్గట్టు కూడా ప్రణాళిక సిద్ధం చేశాము, బట్ యాజ్ ఏ జిల్లా ఎస్పీగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి నేను ఒకటే కోరేది ఏంటంటే మేము ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఎంత సహకరిస్తుందో పబ్లిక్ కూడా అదే రకంగా సహకరిస్తే 100% రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
1: తప్పకుండా అండి, మరి మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో ఏ అంశాల మీద ఫోకస్ ఆ అంశాలు సక్సెస్ సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి, నమస్కారం.
0: థాంక్స్ అలాట్.
2: మీరింతవరకు మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించడంలో పోలీస్ శాఖ చేస్తున్న చర్యల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారితో శ్రీ కొలిపాక శంకర్రావు గారి ముఖాముఖి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం కేజే యేసుదాస్ పాడిన ఈ పాటకు. సంగీతం అందించారు కేవి మహాదేవన్. సాహిత్యం సిరివెన్నెల, చిత్రం శృతిలయలు,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం పింగళి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఏఎం రాజా పాడిన ఈ పాట మిస్సమ్మ చిత్రంలోనిది.

0: విజయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయ పథం.
1: ఇంజనీరింగ్ విద్యతో భవిష్యత్ ఏంటి? ప్రతి సంవత్సరం కొన్ని లక్షల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను భారత్ తయారు చేస్తుంది ఎంత నిజమో, వారందరికీ ఉద్యోగ అవకాశాలు అందట్లేదన్నది కూడా అంతే నిజం. దానికి కారణం ఇండస్ట్రీ అవసరాలకు విద్యార్థుల నాలెడ్జ్ లెవెల్కు మధ్యలో ఉన్న అంతరం. ప్లేస్మెంట్ గురించి, హైయెస్ట్ పే ప్యాకేజీ గురించి ప్రతి కాలేజీ వెబ్సైట్లో చూస్తున్నాం. అవి కొందరికి వస్తున్నాయి, ఆ కొందరిలో మనం ఉండాలని విద్యార్థులు ప్రయత్నిస్తే అవకాశాలు లభిస్తాయి. ఆ ప్రయత్నం ఆపితే మాత్రం ఫలితం ఇంకోలా ఉంటుంది. మనిషి తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాం. ఇది వింతే కదా, మనిషి మేధస్సు ఏఐ ఏది పవర్ఫుల్? ఏఐ ఒక సాఫ్ట్వేర్, ఎవరు వాడినా ఒకేలా ఉంటుంది, అందరి మేధస్సు ఒకేలా ఉండదు. ఇంజనీరింగ్ విద్యను ఎంచుకునేవారు తమ క్యాపబిలిటీ, ఇంట్రెస్ట్ను అనుగుణంగా మార్కెట్లో ఉన్న వర్తమాన భవిష్యత్ వాల్యుయేషన్ని దృష్టిలో పెట్టుకుని సరైన బ్రాంచ్ ఎంచుకోవాలి. కొన్ని దశాబ్దాల క్రితం సివిల్, మెకానిక్ వంటి కోర్ బ్రాంచ్ల వైపు మక్కువ ఉండేది. ఆ డిమాండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లపై మారింది. ఈ దశకంలో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ ఆస్పిరెంట్ మక్కువ చూపేది కంప్యూటర్ సైన్స్ పట్లే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు విద్యార్థులు. ఏ బ్రాంచ్లో చేరాలన్న ఆలోచన కొందరిది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలపై ప్రభావం ఉందని, బ్రాంచ్లు లేవని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ బ్రాంచ్ల పూర్తి సమాచారం ఈనాటి విజయపదంలో.
2: ఫ్యూచర్ ఇంజనీరింగ్ అండ్ ఏఐ విషయానికి వస్తే, ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి సెక్టార్లోనూ ఎంటర్ అయ్యింది. దానికి అడాప్ట్ అయ్యి ముందుకు వెళితేనే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్ ఏఐ వల్ల స్మార్ట్ సిటీస్ను, మెకానికల్ ఇంజనీరింగ్ ఏఐ వల్ల రోబోటిక్స్ను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏఐ వల్ల స్మార్ట్ గ్రిడ్స్ను, మెటలర్జీ ఇంజనీరింగ్లో ఏఐ వల్ల అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సిమ్యులేషన్ను, కెమికల్ ఇంజనీరింగ్లో ఏఐ వల్ల ఇంటెలిజెన్స్ ప్రాసెస్ ప్లాంట్స్ డెవలప్ అవుతాయి. భవిష్యత్తులో ఇంజనీర్లు అయ్యేవారికి డొమైన్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిజిటల్ టూల్స్, ఏఐని అర్థం చేసుకుని ఉపయోగించగలగడం కావాలి. టెక్నికల్ నాలెడ్జ్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఆటోమేషన్ టూల్స్, ఆ బ్రాంచ్కి సంబంధించిన టూల్స్ పట్ల అవగాహన ఎంతైనా అవసరం. ఏఐ త్వరగా పనులు చేస్తున్నప్పుడు హ్యూమన్ స్కిల్స్పై కూడా ఫోకస్ చేయాలి. కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, డెసిషన్ మేకింగ్, ఇంటర్డిసిప్లినరీ థింకింగ్, ప్రొడక్ట్ ఓరియంటెడ్ థింకింగ్, బిజినెస్ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది.
1: ఇంజనీరింగ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలను కాపాడడానికి ఫ్యూయల్ను తక్కువగా వాడండి, బంగారం కొనకండి అని వింటూ ఉన్నాం. ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ కాకుండా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు వాడమని కూడా వింటున్నాం. ఇది భారతీయులు అందరూ చేయాల్సి ఉంటుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ని దేశంలోకి తెచ్చే అవకాశం ఇంజనీర్ల చేతిలోనే ఉంటుంది. ప్రతి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్స్పోర్ట్స్ అందుకు ఉపయోగపడతారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ సర్వీసులు, క్లౌడ్ సర్వీసెస్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్స్పోర్ట్స్ అందుకు ఉపయోగపడతాయి. సైబర్ సెక్యూరిటీ, కన్సల్టింగ్ ద్వారా ఎన్నో అవకాశాలు. టెక్నాలజీ సర్వీసెస్ సపోర్ట్ మాత్రమే కాకుండా ఇంకా స్ట్రాంగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్గా మారితే మరింత ఎకనామిక్ పవర్ ఈ సెక్టార్కు ఉంటుంది.

0: స్టార్టప్ కల్చర్తో ఈ దిశగా ప్రయాణం మొదలైంది. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్తో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ, ఈవీ కాంపోనెంట్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్, చిప్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. సెమీ కండక్టర్ చిప్స్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ గురించి వార్తల్లో ఈ మధ్యకాలం విన్నాం. డిఫెన్స్, స్పేస్ టెక్, ఏరోస్పేస్ కూడా అవకాశాలు ఉన్నాయి. డ్రోన్స్, మిసైల్స్, ఎయిర్క్రాఫ్ట్, డిఫెన్స్, స్పేస్ టెక్, ఏరోస్పేస్లో కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డ్రోన్స్, మిసైల్స్, ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్స్, సర్వేలెన్స్ సిస్టమ్స్ను పూర్తి భారతీయ టెక్నాలజీతో తయారు చేసే విధంగా ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. ఇస్రో వివిధ దేశాలకు రాకెట్ లాంచ్ చేసింది. శాటిలైట్ లాంచెస్, స్పేస్ డేటా సర్వీసెస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీస్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంజనీరింగ్ సర్వీసెస్ ని అవుట్సోర్స్ చేస్తున్నారు. ఉదాహరణకు ఇంజనీరింగ్ డిజైన్, సిమ్యులేషన్స్, క్యాట్ సర్వీసెస్, చీప్ డిజైన్, ఆర్ఎండి సపోర్ట్. రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీలో ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో సోలార్ ఎక్విప్మెంట్, బ్యాటరీ సిస్టమ్, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ సొల్యూషన్స్, ఇలా భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉండవచ్చు. ఎడ్యుటెక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు కావలసిన టెక్నాలజీ డిమాండ్ పెరుగుతోంది. ఇన్నోవేషన్, రీసెర్చ్, ఒరిజినల్ ప్రోడక్ట్, పేటెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీతో భవిష్యత్తులో స్ట్రాంగ్ టెక్నిక్ పవర్ హౌస్ గా ఎదగవచ్చు.
1: ఇంజనీరింగ్ బ్రాంచ్ విభాగాల విషయానికొస్తే ఇంజనీరింగ్ విద్యపై, ఉద్యోగాలపై బ్రాంచీల వారీగా ఏఐ ప్రభావం భిన్నంగా ఉంటుంది. కొన్ని పూర్తిగా మార్పు చెందవచ్చు, కొన్ని ఏఐ వల్ల డిమాండ్ అవకాశాలు ఎక్కువ అవ్వచ్చు. అలాగే రియల్ టైం ఫిజికల్ ప్రపంచంలో పనుల కోసం కొన్ని స్కిల్స్ ఎక్కువ అవసరం ఉంటాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ వంటి బ్రాంచీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఎనర్జీ, మైనింగ్, ఓషన్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రొడక్షన్, పెట్రోల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వంటి అనేక కోర్సులున్నాయి. బ్రాంచ్ ఎలెక్టివ్స్, స్పెషలైజేషన్స్, ప్లేస్మెంట్ అవకాశాలను బట్టి విద్యార్థులు ప్రోగ్రామ్స్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎలెక్టివ్ సబ్జెక్టులు తీసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్లో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇలా వివిధ స్పెషలైజేషన్స్ బ్రాంచీలుగా డిగ్రీలో తీసుకోవచ్చు. ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు టెక్నాలజీ పరంగా ఉపయోగపడే కోర్సులను ప్రమోట్ చేస్తుంది. అలాగే అవకాశాలు తక్కువ ఉన్న వాటిలో కూడా సీట్లు కుదిస్తుంది.
0: ఇక ఇంజనీరింగ్ విద్యలో విద్యార్థులను ఆకర్షిస్తున్న కోర్సుల్లో సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ లో ఒక విభాగం. సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే పనులు చేయగల స్మార్ట్ యంత్రాలను నిర్మించడానికి సంబంధించింది. స్మార్ట్ రికగ్నిషన్, కస్టమర్ సర్వీస్, కంప్యూటర్ విజన్, ఆటోమేటెడ్ స్టాక్ ట్రెండింగ్ వంటి అప్లికేషన్స్ లో ఉపయోగపడవచ్చు. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ దీనికి సంబంధించిన కొన్ని భాగాలు. టెక్నాలజీ సంబంధిత ప్రతి రంగంలోనూ దీనివల్ల ఎంతో పురోగతి సాధ్యపడుతుంది. మొబైల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఫైనాన్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇలాంటి అన్ని విభాగాల్లో ఇది ఉపయోగపడుతుంది. ప్రతి బ్రాంచ్ లో ఏఐని ఇంటిగ్రేటెడ్ చేయడం మొదలైంది.
1: సిఎస్ఈ డేటా సైన్స్ విషయానికొస్తే స్టాటిస్టిక్స్, సైంటిఫిక్ కంప్యూటింగ్, సైంటిఫిక్ మెథడ్స్ ఉపయోగించి స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచి కావలసిన సమాచారాన్ని వెలికి తీయడం డేటా సైన్స్తో సాధ్యం. ఒక సంస్థ తమ దగ్గర ఉన్న సమాచారం నుంచి సరైన దాన్ని వేరు చేసి దానిలో ఉన్న సారాన్ని సేకరించడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ బట్టి తగిన వ్యాపార నిర్ణయం తీసుకోగలరు. ఏఐ కెమెరాల్లో కస్టమర్ షాపింగ్ స్టైల్ని ఎనలైజ్ చేస్తున్నారని చూసే ఉంటారు. ఇది ఉదాహరణకు మాత్రమే. డేటా సైన్స్ ప్రోగ్రాంలు ఇంజనీరింగ్తో పాటు మేనేజ్మెంట్ ఇతర కాలేజీలు కూడా అందిస్తున్నాయి.
0: సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ. సైబర్ క్రైమ్స్ ని అరికట్టడానికి సైబర్ లా, సైబర్ సెక్యూరిటీ వంటివి ఎక్కువ ప్రాధాన్యంలోకి వచ్చాయి. ఒక ప్రమాదాన్ని గుర్తించడం, దాని నుంచి కాపాడడం, నష్టం జరిగితే రికవరీ చేయడం వంటి ఫ్రేమ్వర్క్ సైబర్ సెక్యూరిటీలో ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్ పరికరాలు, నెట్వర్క్, డేటాను అనధికారికంగా ఎవరూ ఉపయోగించకుండా వారికి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవడం, సైబర్ దాడిని నిరోధించడం. ఏఐ వల్ల కోడింగ్, డీబగ్ చేయడం, వెబ్సైట్ మరియు యాప్ బిల్డింగ్ రిపిటేటివ్ పనులు త్వరగా పూర్తవుతున్నాయి. కానీ కంప్యూటర్ సైన్స్లో మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఇంజనీరింగ్, రోబోటిక్స్, సాఫ్ట్వేర్, ఏఐ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ వంటి అవకాశాలు ఉంటాయి. ఇంజనీర్లకు ఏఐ, ఎంఎల్ ఫండమెంటల్స్, ప్రాంప్ట్

0: ఇంజనీరింగ్, సిస్టమ్ డిజైన్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్, ప్రోడక్ట్ థింకింగ్, హ్యూమన్ ఏఐ కొలాబరేషన్, పైథాన్ అండ్ కోడింగ్ లాంగ్వేజ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, ఫాస్ట్ లెర్నింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.
1: రోబోటిక్స్ ఇంజనీరింగ్ లో మెకానికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్. ఈ బ్రాంచీల ద్వారా రోబోటిక్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. రోబోటిక్స్ అంటే రోబోట్ రూపకల్పన, నిర్మాణం, ఉపయోగించడం. ఇప్పుడున్న రోబోట్స్ సెన్స్, థింక్, డిసైడ్, యాక్ట్ చేయగలవు. రోబోలు మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, ప్యాకింగ్, రవాణా, భూమి, అంతరిక్ష అన్వేషణ, శస్త్రచికిత్స, ఆయుధాలు, ప్రయోగశాల పరిశోధన, వినియోగదారులు, పారిశ్రామిక వస్తువుల భారీ ఉత్పత్తిలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రోబోటిక్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ ఇంజనీర్, డ్రోన్ ఇంజనీర్, ఏఐ రోబోటిక్స్ డెవలపర్, అటానమస్ వెహికల్ ఇంజనీర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ వంటి వాటిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
0: ఇక విద్యార్థులను ఆకర్షిస్తున్న మరొక కోర్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ సెక్యూరిటీ ఫీచర్ ని గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. క్రిప్టోకరెన్సీతో పాపులర్ అయినా అది ఇప్పుడు డేటాను భద్రపరిచే విషయంలో మార్పులు తెస్తుంది. ఫుడ్ సప్లై చైన్, హెల్త్ కేర్, గేమింగ్, ఇలా ఎన్నో రంగాల్లో దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ కోర్సు కంప్యూటర్ సైన్స్ తో కలిపి అన్ని కళాశాలల్లో ప్రవేశపెట్టారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 3D ప్రింటింగ్ వల్ల విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది ప్రోటోటైప్స్ ను చేయడంతో పాటు ఫైనల్ ఆబ్జెక్ట్ ను తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత దాదాపు ప్రతి రంగంలో ఉత్పత్తులను రూపొందించడానికి ఉపయోగిస్తున్నారు. 3D ప్రింటింగ్ నిపుణులు డిజైన్ హౌస్లలో, అలాగే 3D డిజైన్, 3D కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటే CAD, మోడలింగ్, బయోలాజికల్ సైంటిఫిక్ మోడలింగ్, ఆర్కిటెక్చర్ లేదా కన్స్ట్రక్షన్ మోడలింగ్ లో వారి సేవలను అందిస్తున్నారు. ఇంజనీరింగ్, వ్యవసాయం, ఆభరణాలు, వస్త్రాలు, ఆహారం, వైద్యం మొదలైన వివిధ రంగాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
0: IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే వివిధ పరికరాలను అంతర్జాలంతో అనుసంధానం చేయడం. లేటెస్ట్ టెక్నాలజీతో IoT డిమాండ్ మరింత పెరుగుతుంది. కెమెరాలు, సెన్సర్లు, స్మార్ట్ హోమ్ పరికరాలు ప్రతి చోట దీని ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్, యాపిల్ వాచ్, బేబీ మానిటర్స్, వీడియో డోర్బెల్స్ ఇవన్నీ దీనికి ఉదాహరణలే. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రక్ ఫ్లీట్ మేనేజ్మెంట్ వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ కోర్సు కంప్యూటర్ సైన్స్ తో కలిపి కొన్ని కళాశాలల్లో ప్రవేశపెట్టారు. డిప్లొమా ప్రోగ్రామ్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లేదా బ్యాచిలర్ కోర్సుల రూపంలో IoT కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
1: ఇక విద్యార్థులను ఆకర్షిస్తున్న మరో కోర్సు ఆగ్మెంట్ రియాలిటీ AR, వర్చువల్ రియాలిటీ VR. ఆగ్మెంట్ రియాలిటీ అనేది డిజిటల్ ప్రపంచం, భౌతిక అంశాల సంపూర్ణ సమ్మేళనం ద్వారా ఒక కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడం. వర్చువల్ రియాలిటీ అనేది కంప్యూటర్ సృష్టించిన వాస్తవికత అనుకరణ, ఒక ప్రత్యామ్నాయ ప్రపంచం. కంప్యూటర్లు, హెడ్సెట్లు, చేతి తొడుగులు వంటి ఇంద్రియ పరికరాలను ఉపయోగించి వీక్షకుడిని ఒక కృత్రిమ ప్రపంచంలో ముంచెత్తడానికి ఉపయోగపడుతుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ షాపింగ్, మెడికల్ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, టూరిజం, పబ్లిక్ సేఫ్టీ, క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్, ఇలా అనేక చోట్ల ఇది ఉపయోగపడుతుంది.
0: బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, బయోఫార్మాస్యూటికల్స్, బయో అగ్రికల్చర్, బయో IT, బయో సర్వీసెస్ గా దీనిని విభజిస్తారు. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ బయాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. పంటలు, పశు సంరక్షణ ఉత్పత్తి, ఫార్మాస్యూటికల్, మెడికల్, పర్యావరణం, టెక్స్టైల్, జంతు శాస్త్రంలో ఎంతో అభివృద్ధిని సాధించవచ్చు. దీనిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్ వంటి అనేక భాగాలు ఉంటాయి. బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, బయో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్ వంటి అనేక కోర్సులు ఉన్నాయి.
1: కోర్ బ్రాంచ్లో మరో ముఖ్యమైన కోర్సు ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ ఇంజనీరింగ్. కమర్షియల్ ఇండస్ట్రియల్ మిలిటరీ అప్లికేషన్స్తో ఈ విభాగానికి ఎంతో డిమాండ్ ఉంది. ఏరోస్పేస్లో ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ రెండు ప్రథమ విభాగాలుగా ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ చదివిన వారు ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ను తయారు చేసి అభివృద్ధి చేయగలరు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్కు సంబంధించిన విద్య. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే అంతరిక్ష నౌకలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా నేర్చుకుంటారు. ఏవియానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఏరోస్పేస్కు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ గురించి ఉంటుంది.
0: మరి తెలుసుకున్నారుగా, విద్యార్థులను ఆకర్షిస్తున్న ఇంజనీరింగ్ బ్రాంచ్లు, వాటి ప్రత్యేకతలు, ఏఐతో

0: నూతన కోర్సులను ప్రారంభించింది ప్రతి విద్యా సంస్థ. కాబట్టి ఈ కోర్సులను చేస్తూ భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని సాధించండి. ఇదే ఈనాటి విషయపదం.
1: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: మానవ సేవే మాధవ సేవ అంటోంది భగవద్గీత.
1: నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటుంది బైబిల్.
0: ఒక మనిషి ప్రాణం కాపాడితే యావత్ మానవాళిని కాపాడినట్లే అంటోంది దివ్య ఖురాన్.
1: మతమేదైనా కాని మానవత్వంతో కదులుదాం, ఒక మనిషి ప్రాణం కాపాడుదాం అంటుంది జానీమియా రక్తదాన సమాచార సహాయక కేంద్రం రామవరం.
0: రక్తదాత సభ్యులలో చేరండి, చేర్పించండి. సెల్ నెంబర్ 9290091477. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మొహరం పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీమతి ఎండి పర్వీన్ గారి ప్రసంగం వింటారు.
2: ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి నూతన సంవత్సరం, అలాగే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది, ఇలా మొహరం నూతన సంవత్సరం. అయితే ఈ మాసంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఉదాహరణకి, మొదటి మానవుడు ఆదం అలైహిస్సలాంను పుట్టించాడు దైవం. ఫిరౌన్ నుండి మూసా అలైహిస్సలాంకు విముక్తి కలిగించాడు. సృష్టి ఉనికిలోకి వచ్చింది కూడా మొహరం మాసంలోనే. యూనుస్ అలైహిస్సలాంని చేప పొట్టలో నుంచి కాపాడబడింది మొహరం మాసంలోనే. హసన్ రజియల్లాహు తాలా అన్హుని మోసం చేసి చంపటం, చివరకు ప్రళయం కూడా మొహరం మాసం 10వ తేదీనే సంభవించనుంది. అలాగే హుసేన్ రజియల్లాహు తాలా అన్హు కూడా మొహరం మాసంలో దైవ మార్గంలో పరమపదించటం జరిగింది. అయితే చాలామంది ఈ నూతన సంవత్సరాన్ని హుసేన్ రజియల్లాహు తాలా అన్హు వారు అల్లాహ మార్గంలో ప్రాణాలు అర్పించటం వల్ల దీన్ని విషాద మాసంగా భావిస్తారు. ఈ మాసంలో ఇంటికి సున్నాలేయటం, శుభకార్యాలు జరుపుకోవటం, పెళ్ళిళ్ళు చేయటం లాంటివి జరుపుకోరు. కానీ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే ఎంతటి వారైనా చనిపోతే 3 రోజుల కంటే ఎక్కువ రోజులు సంతాపం పాటించకూడదు అని అన్నారు. మరి హసేన్ హుసేన్ పరమపదించి 1400 సంవత్సరాలు దాటిపోయాయి. మరి ఇప్పుడు కూడా సంతాపం పాటించటం సరికాదు. మరి అసలు మొహరం 10వ తేదీన ఏం జరిగింది? మొహరం మాసంలో గవర్నర్ని ఎన్నుకోవటం కోసం చర్చా సంప్రదింపుల కొరకు హుసేన్ రజియల్లాహు తాలా అన్హుని కూఫా పట్టణానికి పిలిపించటం జరిగింది. హుసేన్ గారు తమతో పాటు కొద్ది మందిని మాత్రమే వెంట పెట్టుకొని బయలుదేరారు. అప్పటికే యజీదు తనయులు హుసేన్ని ఆపకపోతే మన ఇష్టారాజ్యం నడవదు, కాబట్టి హుసేన్ రజియల్లాహు తాలాన్హు గారిని మార్గ మధ్యలోనే ఆపేయాలి అని వారు మధ్యదారిలోనే బంధించి యుద్ధం ప్రకటిస్తారు. హుసేన్ రజియల్లాహు తాలాన్హు వారి సైన్యానికి అన్న పానీయాలకు దూరం చేస్తూ యుద్ధానికి సిద్ధం కండి అని ప్రకటిస్తారు. అయినా సరే న్యాయమే గెలవాలని యుద్ధానికి సిద్ధమై న్యాయ పోరాటంలో ఒక్కొక్కరు ప్రాణాలు అర్పించసాగారు. హుసేన్ రజియల్లాహు తాలా అన్హు వారి సైన్యం 100లో ఉంటే యజీద్ వారి సైన్యం 1000 సంఖ్యల్లో ఉంది. అలా అలా యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. రోజులు గడుస్తున్నాయి. హుసేన్ రజియల్లాహు తాలా వారి సైన్యం నెమ్మది నెమ్మదిగా అంతరిస్తూ పోతుంది. అయినా సరే ధైర్యంతో ముందుకు సాగుతూ పోయారు. ఆ రోజు మొహర్రం 10వ తారీఖు శుక్రవారం జుహర్ నమాజు వేళ యుద్ధంలో హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారు వెనక్కి చూసేసరికి అందరూ రక్తసంద్రంలో మునిగిపోతున్నారు. అయినా సరే హుసేన్ గారు ఆయనతో పాటు ఒక్కరిద్దరు మిగిలిపోయారు నమాజు వేళ అని యజీద్ వారిని నమాజ్ కొరకు కొద్ది వ్యవధినడిగి నమాజ్ చేస్తూ సజ్దా స్థితిలో ఉండగా, అంటే దైవ నామస్మరణ చేయటం, ఇలాంటి సజ్దా స్థితిలో ఉండగా యజీద్ వారు ఇప్పుడు గనక

హుసేన్ రజియల్లాహు తాలాన్హు వారి నమాజు పూర్తి అయితే మనల్ని హతమార్చటం ఖాయం. కాబట్టి మనం ఆయన్ని సద్దాస్థితిలోనే చంపేస్తే మనం సురక్షితంగా ఉంటాం అని కూడబలుక్కొని హుసేన్ రజియల్లాహు తాలాన్హు గారిని సద్దాస్థితిలో ఆయన మెడపై బరిసెలతో పొడిచి హతమారుస్తారు. ఇస్లాం కొరకు పోరాడేవాడు, నిజాయితీ కోసం నీతి కోసం పోరాడేవాడు చనిపోయాడు, ఇంకా మన ఇష్టారాజ్యం అనే సంతోషంతో పలావులు పానకాలు చేసుకొని జల్సాలు చేసుకుంటూ మహిళలు కాళ్ళకి గజ్జలు కట్టుకొని నాట్యాలు చేయటం, డప్పులతో సంబరాలు జరుపుకున్నారు. ఇస్లాం కొరకు ప్రాణాలు అర్పించిందెవరు? హజ్రత్ హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారు. ఊరేగింపు చేసేవారు యజీద్ తరపున వాళ్ళు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే, హుసేన్ రజియల్లాహు తాలా అన్హు అనుచరులమైన మనం పలావులు పానకాలు చేసుకొని ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారి చేతులకు బదులు వెండి అల్యూమినియంతో లేక ఇత్తడితో చేతులు చేయించి కర్రలకు ఎరుపు ఆకుపచ్చ దుస్తులు వేసి పూలదండలు వేసి పీరీలని ఊరేగిస్తున్నాం. ఇమాం హసేన్ మరియు ఇమాం హుసేన్లు అసలు ఎవరు? వీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గారాల కూతురైనటువంటి హజ్రత్ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు, అలాగే అల్లుడు హజ్రత్ అలీ గారి ముద్దుల సంతానం ఇమాం హసేన్ హుసేన్లు. మరి మనం ఇస్లాం కొరకు పరితపించి ప్రజల్లో న్యాయపాలన కావాలని, ప్రజలు ఎవరూ కూడా బాధపడకూడదని ఇస్లాం కోసం ధర్మం కోసం పాటుపడేవారి అనుచరులం కదా, యజీదు వారి అనుచరులం మనం కాదు కదా. మరి మనం యజీదు వారి అనుచరులు ప్రవర్తించిన మాదిరిగా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? యజీదు ప్రజలు ఊరేగింపులు జరిపినట్టు మనం జరుపుతున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనవళ్లను హేళన చేస్తున్నట్టుగా వారి పేర్లను పీరీలను ఎత్తుకొని నిప్పుల్లో దూకటం, కొరడాలతో కొట్టుకోవటం, కత్తులతో కోసుకోవటం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటాం. వీటన్నింటికీ ఇస్లాం అనుమతి ఇవ్వదు. ఎందుకంటే ఇస్లాం అంటేనే శాంతి. ఎవరైనా కుటుంబంలో చనిపోతే 3 రోజులు సంతాప దినాలు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఇమాం హసేన్ హుసేన్ రజియల్లాహు తాలా అన్హు పరమపదించి అల్లా మార్గంలో ప్రాణాలు అర్పించి నేటికి 1400 సంవత్సరాలు పూర్తయినా సరే మనం సంతాపం పాటిస్తున్నాం. ఇలా చేయమని ఖురాన్లో కానీ హదీసు బోధనల్లో కానీ ఎక్కడైనా మనకు చెప్పబడిందా? ఖురాన్ హదీసుల్లో లేనటువంటి విషయాలను పాటిస్తున్న మనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులం ఎలా అవుతాం? ఒకవేళ ఈరోజు గనక ఇమాం హుసేన్ హసేన్ రజియల్లాహు తాలా అన్హులు బ్రతికి ఉంటే, వారు మన కోసం ధర్మ పోరాటం చేస్తుంటే మనం ఎవరి పక్కన ఉంటాం? ఇమాం హుసేన్ వైపా లేక యజీదు సైన్యం వైపా? ఒక క్షణం ఆలోచిద్దాం. మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులం, ఇస్లాంను ఆచరించే విశ్వాసులం. కాబట్టి ఇలాంటి ధర్మంలో లేని పనులు మనం చేయకూడదు. అలా అని మొహరం మాసాన్ని నిర్లక్ష్యం కూడా చేయకూడదు. దైవ గ్రంథమైన ఖురాన్లో 4 మాసాలు చాలా ఘనత గల మాసాలు అని పేర్కొనబడింది. అవి 1 జిల్ ఖదా, 2 జిల్ హజ్జా, 3 మొహర్రం, 4 రజబ్ నెల. ఇవి చాలా ప్రాముఖ్యమైన మాసాలు. వీటిలో మీరు వీలైనంత ఎక్కువ ఆరాధనలు, వీలైనంత పుణ్యకార్యాలు, వీలైనంత ఎక్కువగా దానధర్మాలు ఆచరించండి అని చెప్పబడింది. రంజాన్ మాసపు ఉపవాసాల తర్వాత ఘనత గల ఉపవాసాలు మొహరం మాసపు ఉపవాసాలు. ఎందుకంటే మూసా ప్రవక్త వారి జాతిని ఫిరౌన్ యొక్క బానిసత్వం, రాక్షస పాలన నుండి మూసా జాతి వారిని రక్షణ కల్పించినటువంటి రోజు. కాబట్టి మొహరం మాసపు 9, 10వ తేదీలు లేక 10, 11వ తేదీలలో ఉపవాసాలు పాటిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మొహరం మాసపు ఉపవాసాలు పాటించటం వల్ల

గత సంవత్సరం కాలంలో మన వల్ల జరిగిన పాపాలు మన్నించబడతాయి. కాబట్టి మొహరం మాసపు ఉపవాసాలకు ఇంత ఘనత దక్కింది. దీన్ని ఆషురా అంటారు. ఈ ఉపవాసాలు నఫిల్ ఉపవాసాలు. చేతనైన వారు ఉండవచ్చు, చేతకాని వారు మానేయవచ్చు. ఇంతటి విశిష్టత కలిగిన ఉపవాసాలను వదిలేసి అగ్నిగుండాల్లో దూకడం, గుండెలు బాదుకోవటం ఇలాంటి అరాచకాలు పాటిస్తుంటారు. ఇండ్లకు సున్నాలు వేయొద్దు, వివాహాలు జరపొద్దు, ఇలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు, నూతన వధూవరులు పుట్టింటికి వెళ్లాలని ఇలా ఇంకా ఆషురా అంటే మొహరం 10వ తేదీన కొంతమంది తల దూసుకోకపోవటం, వాకిలి ఊడ్చుకోకపోవటం, పీర్లను ఖననం చేసిన తర్వాత సంతాపం పాటిస్తారు. ఇవేవీ కూడా ఇస్లాంలో లేవు. కాబట్టి వీటిని మనం ఆచరించకూడదు. వీటిని షియా వారు పాటిస్తారు. ఇమాం హసన్, ఇమాం హుసైన్లు 2 పుష్పాలు. వీరు స్వర్గంలో యువకులకు నాయకులు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఎవరైతే హసైన్

0: లో దూకడం, గుండెలు బాదుకోవటం ఇలాంటి అరాచకాలు పాటిస్తుంటారు. ఇండ్లకు సున్నాలు వేయొద్దు, వివాహాలు జరపొద్దు, ఇలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు, నూతన వధూవరులు పుట్టింటికి వెళ్లాలని, ఇలా ఇంకా ఆషురా అంటే మొహరం 10వ తేదీన కొంతమంది తల దూసుకోకపోవటం, వాకిలి ఊడ్చుకోకపోవటం, పీర్లను ఖననం చేసిన తర్వాత సంతాపం పాటిస్తారు. ఇవేవీ కూడా ఇస్లాంలో లేవు. కాబట్టి వీటిని మనం ఆచరించకూడదు. వీటిని షియావారు పాటిస్తారు. ఇమాం హసన్, ఇమాం హుసైన్లు రెండు పుష్పాలు. వీరు స్వర్గంలో యువకులకు నాయకులు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఎవరైతే హసైన్ హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారిని అభిమానిస్తారో వారు నన్ను అభిమానించినట్లు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఎవరైతే వారిని వ్యతిరేకిస్తారో వారు నన్ను కూడా వ్యతిరేకించినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవిత కాలంలో హసైన్ హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారిని గుండెలకు హత్తుకొని, ఓ అల్లా, వీరిని నేను ప్రేమిస్తున్నాను కనుక నీవు కూడా వీరిని ప్రేమించు అని దువా చేశారు. ఇవన్నీ హసైన్ హుసైన్ వారి విశిష్టతలు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే సహాబాలు ప్రతి విశ్వాసి హసైన్ హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారిని ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు, బాధ కలిగినప్పుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్ అని పలుకుతాం. కాబట్టి మనమందరం కూడా ఇది చదవాల్సి ఉంటుంది. అలా కాక ఆయన పేరు మీద చేయరాని పనులు చేస్తున్నాం. హుసేన్ రజియల్లాహు తాలాన్హు హసన్ రజియల్లాహు తాలాన్హు బాల్యంలో ఉండగా ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఃఖిస్తున్నప్పుడు కొంతమంది ఆయన అంటే సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మీరెందుకు చింతిస్తున్నారు అని అడగ్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. ఇప్పుడే నా వద్దకు వచ్చిన దైవదూత తెలియజేశాడు. ఏమనంటే, నా ఈ మనవడు హుసేన్ రజియల్లాహు తాలాన్హు భవిష్యత్తులో షహీద్ అంటే వీరమరణం పొందటం జరుగుతుందని, ఏ ప్రదేశంలో షహీద్ చేయబడతాడో ఆ ప్రదేశం మరియు ఆ మట్టిని కూడా చూపించటం జరిగిందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఆయన షహీదైన దినాన్ని పురస్కరించుకుని ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు మనకి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇవన్నీ చేయమని చెప్పారా? చెప్పలేదు కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కానీ ఆయన సహాబాలు ఎవరైనా ఆచరించినట్లు హదీసుల్లో ఎక్కడా మనకు లభించలేదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం అంటే, మనకు ఇస్లాం పట్ల సరి అయిన అవగాహన లేదు. ధర్మంలో కొత్త కొత్త విషయాలు చేర్చే కొంతమంది వారి అడుగుజాడల్లో నడుస్తూ ఖురాన్ హదీసులకు వ్యతిరేకంగా పీర్ల పండగ అని జరుపుకునే వారిలో ఇంకా కొంతమంది ముస్లింలు ఉన్నారంటే చాలా బాధాకరం. ఇది ఏమాత్రం పండగ కాదు. పండగలు కేవలం రెండు పండగలు మాత్రమే. ఒకటి రంజాన్ పండగ, రెండవది బక్రీద్ పండగ. ఖురాన్ గ్రంథంలో ఎలాంటి పండగల ప్రస్తావన రాలేదు. కాబట్టి మనం మొహరంను పండగ అనటం సరికాదు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులమైనప్పుడు మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనవళ్ళు హజరత్ హసైన్ హుసైన్ ఎలా అయితే అల్లాహ్ మార్గంలో ప్రాణాలు అర్పించారో అర్పించినప్పుడు మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ అంటే అనుచరులం అని చెప్పుకుంటాము. కాబట్టి మనందరం కూడా ఈ మొహరం మాసంలో ఉపవాసాలు పాటిస్తూ, ఎక్కువగా ఆరాధనలు చేస్తూ, దాన ధర్మాలు పాటిస్తూ మనందరం కూడా రేపు వీలైతే హజరత్ హుసైన్ల దైవ మార్గంలో ప్రాణాలు అర్పించేటటువంటి ధైర్య సాహసాలు ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని మనము దైవాన్ని ప్రార్థిద్దాం.
1: మీరింతవరకు మొహరం పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీమతి ఎంటి పర్వీన్ గారి ప్రసంగం విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార ప్రభాత్ హిందీలోను, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ అనుబంధ పాలిటెక్నిక్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇది 2 సంవత్సరాల కోర్సు. 160 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్లో 40 సీట్లు, హార్టికల్చరల్ పాలిటెక్నిక్ పెద్దపల్లి జిల్లా రామగిరికిలో 40 సీట్లు, హార్టికల్చరల్ పాలిటెక్నిక్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 40 సీట్లు, గంటా గోపాలరెడ్డి హార్టికల్చరల్ పాలిటెక్నిక్ సూర్యాపేట జిల్లాలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు పాలిసెట్ 2026 పరీక్షకు హాజరై ఉండాలి, లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన పరీక్షల్లో సైన్స్ ఒక సబ్జెక్టుగా కనీసం 35% మార్కులు సాధించి ఉండాలి. అయితే ఇంటర్మీడియట్ పాస్ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హత కలిగిన వారు దీనికి అర్హులు కారు. అభ్యర్థుల వయస్సు 31 డిసెంబర్ 2026 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. పాలిసెట్ 2026 ర్యాంకు 10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆఫ్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పంపడానికి చిరునామా, ఇతర సమాచారం కోసం https://skitghu.ac.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://skitghu.ac.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆఫ్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 5 జూలై 2026. మరొక ప్రకటన. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో 538 గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9 పోస్టులు, ఆపరేషన్స్ ఆఫీసర్ డిజిసిఏ 19 పోస్టులు, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 15 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 15 పోస్టులు, అసిస్టెంట్ గ్రేడ్ 2 50 పోస్టులు, అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్టులో 5 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లో 5, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 11, ప్రైవేట్ సెక్రటరీ 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బితో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. పోస్ట్ ప్రకారం 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. పోస్టును బట్టి 44,900 రూపాయల నుంచి 2,18,200 రూపాయల వరకు వీరికి వేతన శ్రేణి అందుతుంది. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, పరీక్ష, ఇంటర్వ్యూలతో ఎంపిక చేయబడతారు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుషులు 25 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజుగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుషులు 25 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలు ఫీజు నుంచి మినహాయించబడ్డారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా upsc.gov.in. upsc.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తును పంపించుకోవడానికి ఆఖరు తేదీ 3 జూలై 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమంలో మొదటిగా మల్లమ్మ కథ చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాటకు సంగీతం అందించారు ఎస్పి కోదండపాణి. ఈ చిత్రం నుంచి ఈ పాట కావాలని కోరుకుంటున్న శ్రోతలు రామవరం సంజయ్ గడ్డ 18వ వార్డు సుద్దాల బస్తీ నుండి నాతూరి మల్లేష్ కుమారి రాజ్ కుమార్ సాగర్ రమేష్ వెంకటేశ్వర్లు గంగరపు శంకర్ చంద్రకళ టూ ఇన్ క్లెయిన్ ఏరియా నుండి ఇదే పాటను కోరుకుంటున్నారు. దేవరశెట్టి పద్మ మహేశ్వరి అడపు పద్మ అసూర్ ఇంకా వీరి స్నేహ బృందం. ఇప్పుడు విందాం మల్లమ్మ కథా చిత్రం నుంచి సుశీల పాడిన ఈ పాటను వీరందరి కోసం.

ఇల్లందు కాలరేస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రమేష్ కుమార్, కళ్యాణ చక్రవర్తి, ఫణికర జస్వంత్ కుమార్, దూడం ఉమాశంకర్, జాడి పెంటయ్య, శివకుమార్, మురళీధర్, హుస్సేన్, కిషోర్, సాయిరాజ్ ఇంకా వేరే స్నేహబృందం కోరుకుంటున్నారు. మహారాజు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాటకు సాహిత్యం అందించారు వేటూరి సంగీతం చక్రవర్తి.

0: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటోంది,
1: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.

కిన్నెరలహరి కార్యక్రమంలో ఉదయ్, గణేష్, శ్రీకర్, కరీం, అర్జున్, అరుణ్, పవన్, రాము వీరందరూ కోరుకుంటున్నారు. జయం మనదే చిత్రం కోసం రమేష్ పి. సుశీల పాడిన ఈ పాటకు వేటూరి సాహిత్యం అందించగా చక్రవర్తి సంగీతం అందించారు.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట జనతా గ్యారేజ్. ఈ చిత్రం నుంచి ఈ పాటను వినిపించాలని కోరుకుంటున్నవారు కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరితో పాటు భద్రాచలం ఏరియా గన్నవరం గ్రామం నుండి షరీఫ్ కూడా కోరుకుంటున్నారు.

0: మహిళా ఇంజనీరింగ్ కళాశాల, డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇద్నాల్ ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విగ్రుత్, శివనారాయణ్, లక్ష్మీ, ప్రహ్లాద్, భారతి, భరత్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుకుంటున్నారు. జక్కన్న చిత్రం కోసం రాహుల్ సిప్లింగ్, దామిని భట్ల పాడిన ఈ పాటకు సంగీతం అందించారు దినేష్.

0: కార్పొరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కిన్నర లహరి కార్యక్రమంలో తర్వాత శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్స రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి స్నేహబృందం కోరుకుంటున్నారు. జీవన జ్యోతి ఈ చిత్రం కోసం వేటూరు సాహిత్యానికి రాజకోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాటను

0: మానవ సేవే మాధవ సేవ అంటోంది భగవద్గీత.
1: నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటుంది బైబిల్.
0: ఒక మనిషి ప్రాణం కాపాడితే యావత్ మానవాళిని కాపాడినట్లే అంటోంది దివ్య ఖురాన్.
1: మతమేదైనా కాని మానవత్వంతో కదులుదాం, ఒక మనిషి ప్రాణం కాపాడుదాం అంటుంది జానీమియా రక్తదాన సమాచార సహాయక కేంద్రం రామవరం.
0: రక్తదాత సభ్యులలో చేరండి, చేర్పించండి. సెల్ నెంబర్ 9290914777.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్

0: ముఖాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: సామవేదం సాహిత్యానికి హంసలేఖ, సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

శ్రీమంజునాథ ఈ చిత్రం నుంచి ఈ పాటను వినిపించాలని కోరుకుంటున్నవారు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి కోరుకుంటున్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989879076.
1: మరొక నెంబర్ 7989709158.

కార్యక్రమంలో తర్వాత నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం నుండి న్యాయనంది గ్రామం నుండి కోరుకుంటున్నవారు శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాన్విక, హనుమాన్లు, హరీష్, అజయ్, శ్రీకాంత్, శ్రీశాంత్, శ్రీనివాసాచారి, సన్నీచారి, భాగ్యవీర్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. సత్యకాలపు సత్తయ్య ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటకు ఆత్రేయ సంగీతం సాహిత్యం అందించగా ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు. వీరందరి కోసం ఈ పాటను విందాం.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సీతారామ శాస్త్రి సాహిత్యానికే కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట సరదా బుల్లోడు. ఈ చిత్రం నుంచి ఈ పాట కావాలని కోరుకుంటున్నవారు గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుంచి నెమలికొండ నాగాచారి, శేషారత్నం, భవాని, వెంకటేశ్వర్లు, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవాచారి, నరసింహాచారి, అనసూయమ్మ, జ్యోతి, నందు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమంలో చివరిగా కోరుకునే శ్రోతలు ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, వేదాన్స్, మోహిత్, సిద్ధార్థ, కార్తీక్ మరియు ఇంకా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. వీరంతా నెహ్రూ బస్తీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి. వీరితో పాటు ఇల్లందు బాలాజీనగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీనరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, శ్రీనివాసరావు, కన్నాపాసి, అక్రు, చిన్నాపాసి, షాకీర్, పప్పి, కావేరి, తేజ ఇంకా వీరి స్నేహబంధం కోరుకుంటున్నారు. వీరందరూ కల్పన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు చక్రవర్తి సంగీతం అందించారు. వేటూరి సాహిత్యం అందించారు.

కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు అని అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన స్వామి వివేకానంద.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన శ్రీ విజేత ఫిల్మ్స్ వారి సరిగమలు చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు రవి, సాహిత్యం వేటూరి, గాయని గాయకులు కేజే యేసుదాస్, చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇంకా వీరి బృందం. ఇప్పుడు విందాం సరిగమలు చిత్రంలోని పాటలను.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మాదక ద్రవ్యాల వాడకం నివారించడంలో యువత పాత్ర ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

మీరింతవరకు శ్రీ విజేత ఫిలిమ్స్ వారి ఏకచిత్రగానం చేర్చుకున్న సరిగమలు చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు రవి, సాహిత్యం వేటూరి, గాయని గాయకులు కేజే యేసుదాస్, చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా వారి బృందం ఆలపించారు.

డ్రగ్స్ ఈ పేరు మన ప్రాంతంలో వినిపించేది తక్కువే, కానీ వినియోగం ఎక్కువగానే ఉంది. గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకేన్, చెర్రస్ తదితర మాదక ద్రవ్యాలకు బానిసలై మన దేశంలో కొంతమంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. క్షణకాలం సంతోషం నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేస్తోంది. విద్యార్థి దశలోనే గాడి తప్పుతూ డ్రగ్స్ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటోంది. ఒంటరితనం, మానసిక బలహీనత, ఉరికే యవ్వనం ఇలా అనేక కారణాలతో కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఈ మాదక ద్రవ్యాలకు చాలా మంది ఇంజనీరింగ్, మెడిసిన్ వంటివి చదువుతున్న విద్యావంతులే అలవాటు పడుతున్నారు. పరిస్థితి చేజారాక మానసిక వైద్య నిపుణుల వద్దకు వస్తున్న వారి గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఇదంతా ఒకవైపైతే, గంజాయి రవాణాలో చిక్కుకొని పోలీసులకు పట్టుబడి జీవితం జైలు పాలు చేసుకుంటున్న వారు మరి ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో డబ్బుకు ఆశపడి ఏజెన్సీ ప్రాంతం నుండి పట్టణాలకు గంజాయిని చేరవేసేందుకు ఒప్పుకొని అనుకోకుండా పోలీసులకు పట్టుబడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. మాదక ద్రవ్యాలు అయస్కాంతాల వంటివి. ఒక్కసారి వినియోగిస్తే ఆ మత్తులో జోగేందుకు ఇష్టపడతారు తప్ప తిండిపై ధ్యాస ఉండదు. వాటి వినియోగంతో స్వర్గంలో విహరించినట్లుగా భావిస్తారు. మద్యం తాగితే కిక్ ఇస్తుంది, సిగరెట్ తాగితే రిలాక్స్గా అనిపిస్తుంది, గంజాయి దమ్ము పీల్చితే తెలియని లోకంలో తేలియాడుతున్నట్లుంటుంది. అదే డ్రగ్స్ తీసుకుంటే ప్రపంచమే సొంతమైనంత తాత్కాలిక ఆనందం కలుగుతోంది. కానీ ఇదంతా వట్టి భ్రమేనని శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉన్న మనిషి ఊహించుకొని ఉర్రూతలూగే మార్పు తప్ప వాస్తవంగా ఏమీ ఉండదని మానసిక నిపుణులు చెబుతున్నారు.

0: ఈ రోజుల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. అది కొంతవరకు కళాశాల నుండి మొదలవుతుంది. మరి విద్యార్థులకు మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తే నవ సమాజం మాదక ద్రవ్యాల నుంచి కొంత తేరుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు గంజాయి లాంటి మత్తు పదార్థాల నిర్మూలనకు వారు చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు.
1: పబ్లిక్ లో కూడా రిమోట్ ఏరియాలలో కూడా ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ తీసుకెళ్లడానికి చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ ని ఒక 1 మంత్ మిషన్ మోడ్ లాగా రూపకల్పన చేయడం జరిగింది. క్యాస్ ఆపరేషన్స్ కావచ్చు, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, నాకాబందీ స్కూల్స్ కాలేజెస్ విజిట్ చేయడం, అదేవిధంగా సింగరేణి వర్కర్స్ ఉన్న ఏరియాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎక్కడైతే గాంజా హాట్స్పాట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా గంజాయి మీద ఫోకస్ విస్తృతంగా ఉండబోతుంది. నా రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ జిల్లా ఎస్పీగా కూడా ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే ర్యాంపెంట్ అవుతా ఉన్నది. ఎందుకంటే మన జిల్లా కూడా బార్డర్ విత్ ఏపీ కావచ్చు, ఒరిస్సా ఛత్తీస్గఢ్ కు బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ కల్టివేషన్ జరిగింది. మనకు ఇక్కడ నుంచి లైక్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో దానికి అనుగుణంగా మేము ఎన్ఫోర్స్మెంట్ అయితే చేయగలుగుతున్నాం. భారతదేశంలోనే అత్యధికంగా ఒక జిల్లా సీజ్ చేసిన క్వాంటిటీ మనం సీజ్ చేసినాం. బట్ వన్ థింగ్ ఏంటంటే వీ షుడ్ నాట్ గో బై ఫిగర్స్. ఈ అవేర్నెస్ అనేది ప్రతి మైండ్ లో కూడా ఉండాలి. దీని వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేది అందరికీ ఉండి, మీరు మీ పిల్లలకు కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, మీరందరూ కూడా వాళ్లకు అవేర్నెస్ క్రియేట్ చేసే స్థాయికి మీరు ఎదగాలన్నట్టు కారణంగానే చైతన్యం అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా, మీరు మీ స్టూడెంట్స్ లలో ఏదన్నా లైక్ అన్యూజువల్ బిహేవియర్ లాంటిది ఇటువంటిది ఏమన్నా మీరు నోటీస్ చేస్తే డెఫినెట్లీ మా దృష్టికి తీసుకురండి, వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ లో కూడా ఎవరైతే ఈ గంజాయిని అమ్మి డబ్బులు చేసుకున్నారో వాళ్ళ ప్రాపర్టీని కూడా మనం రికవర్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ పైన కూడా పీడియా ప్రివెన్షన్ డిటెన్షన్ కింద కూడా వాళ్ళను జైల్లోకి పంపించడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ పరంగా వీఆర్ లైక్ 100% కాన్ఫిడెంట్ దట్ భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ విల్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. బట్ వీ హోప్ ద సేమ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్సో పబ్లిక్.

మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని

0: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
1: ఏటా మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో పెట్రోలు ఆయుధాల వ్యాపారం తరువాత $500 మిలియన్ టర్న్ ఓవర్ తో మాదక ద్రవ్యాల మార్కెట్ 3వ స్థానంలో ఉండటం చూస్తే వీటికి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
2: నా పేరు మొహమ్మద్ అంకుష్. నేడు సమాజంలో యువత మాదక ద్రవ్యాల అంటే డ్రగ్స్ కి చాలా బానిసలు అవుతున్నారు. మాదక ద్రవ్యాల ముఠాలు రోజు రోజుకి చిలరగిపోయి సమాజంలో యువతను కాటేస్తున్నాయి. దేశానికి వెన్నెముక అయినటువంటి యువత ఇలా మాదక ద్రవ్యాలకు మత్తు పానీయాలకు బానిసలవుతున్నారు. మన వ్యవస్థకు చీడలు పట్టినట్టుగా ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు మన భారతదేశ సమాజాన్ని పాడు చేస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థి దశ నుండే చాలా మంది ఈ మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. డ్రగ్స్ మాఫియాతో సినిమా వ్యాపారం రాజకీయ రంగాలు చెట్టాపట్టాలు వేసుకొని సమాజంలో తిరగాడటం వల్ల మన యువత నిర్వీర్యం అవుతున్నారు. ఇంతకు ముందు జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా కేవలం బాగా అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే ఈ సమస్య ఉండేది. అంటే అమెరికా, చైనా, రష్యా ఇటువంటి బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే యువత ఇటువంటి అలవాట్లకు గురవుతూ ఉండేవాళ్ళు. కానీ నెమ్మదిగా గడిచిన 20-25 సంవత్సరాల ఈ సమయంలో మన భారతదేశంలోకి ఇది ప్రవేశించి నెమ్మదిగా చేప కింద నీరులా ఈ ప్రాంతాలకు ఇది వ్యాపించింది. ఒక అంటురోగంలా స్కూల్స్, కాలేజెస్ అలాగే యూనివర్సిటీల్లోకి ఇది వెళ్ళిపోయింది. రేపటి పౌరులుగా మారవలసిన నేటి విద్యార్థులను ఇది కలుషితం చేస్తుంది. సమాజంలోని మన రేపటి భవిష్యత్తు అయిన నేటి బాలలకు ఆ మాదక ద్రవ్యాలు అనే మహమ్మారి నుండి కాపాడాలంటే మనం మన పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో వారి వారి స్థాయికి తగ్గట్టుగా అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు మధ్య డిబేట్లు నిర్వహించాలి. కుటుంబంలోని సభ్యులందరూ పిల్లల నడవడికపై ఒక కన్నేసి ఉంచాలి. మంచి చెడులపై అవగాహన కల్పిస్తూ ఉండాలి. ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా చేసినటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను పటిష్టంగా అమరుపరచాలి. పిల్లలని ఆట పాటలకు ప్రోత్సహించాలి. వారిలో ఉన్న సృజనాత్మకత శక్తిని పెంచాలి. అప్పుడే మనం అందరం కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనమంతా నడుం కట్టి పనిచేసిన నాడే సమాజంలో మనం మన యువతను, మన భావి భారత పౌరులను చాలా చక్కగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఈ రోజే, ఈ క్షణమే ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుదాం.
1: యువత రెండు రకాలుగా మత్తు వలలో చిక్కుకుంటున్నారు. విదేశాల నుండి మన దేశానికి వచ్చిన వారి నుండి అక్కడ సంస్కృతిని కొందరు అలవర్చుకుంటున్నారు. వీటితో పాటు మత్తు మాత్రలు, మత్తు ఇంజెక్షన్లకు యువత అలవాటు పడుతోంది. నైజీరియా తదితర విదేశాల నుండి చదువుకునేందుకు మన దేశం వస్తున్న యువకులు డ్రగ్స్ ను రహస్యంగా తీసుకువచ్చి ఇక్కడ చదువుకుంటున్న స్థానిక విద్యార్థులకు అధిక ధరలకు విక్రయిస్తూ బానిసలుగా మార్చడం ఆవేదన కలిగిస్తోంది. పేదరికం ఒకవైపు అయితే లగ్జరీ జల్సాలకు అలవాటు పడిన యువత మరొక వైపు, ఇలా అవసరాలు కలిగిన యువతనే గంజాయి స్మగ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. నయానో భయానో ఆ రొంపిలోకి యువతను దింపేస్తున్నారు. కొంతమంది యువతీ యువకులు మత్తుకు అలవాటు పడి గంజాయి బారిన పడుతున్నారు. ఎక్కువగా పట్టణాల్లో, నగరాల్లో ఈ తరహా బానిసలు అధికమైపోయారు.
3: నమస్తే అండి, నా పేరు వినయ్. నాకు 26 సంవత్సరాలు. మత్తు మందుల ప్రభావం నా వయసులో ఉండే వాళ్లలోనే కాకుండా చిన్న వయసు వారిలో కూడా ఎక్కువగానే ఉంది. చదువుకునే సమయంలో ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల చిన్న వయసులోనే ఎన్నో ఆరోగ్య సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. అందువలన వారు మాత్రమే కాకుండా వారి కుటుంబాలు కూడా ఎంతో క్షోభ అనుభవించాల్సి వస్తుంది. కావున

0: యువత ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇలా అవ్వకుండా ఉండటానికి ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలి. దీని వలన కలిగే నష్టాల గురించి వాళ్ళకి తెలియజేయాలి. ఈ అవగాహన కలిగించే పనిని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు తీసుకోవటం వలన పిల్లలను ఈ మత్తు మందుల బారి నుండి కాపాడిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను.
1: ఎల్ఎస్డి, నైట్రోజిఫామ్, కాఫీ, హ్యాష్ ఆయిల్, కేక్ వంటివి గంజాయి కంటే ప్రమాదకరమైనవి. ఇప్పుడిప్పుడే నగరాలకు పాకుతున్నాయి. లైసర్జర్ యాసిడ్ డెరివేటివ్, దీన్ని అత్యంత తక్కువ పరిమాణంలో వినియోగిస్తారు. ద్రవ రూపంలో ఉండే ఎల్ఎస్డి ఒక చుక్కను దాదాపు 0.5 చదరపు సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే మైకా కవర్పై వేసి నోట్లో పెట్టుకుంటారు. ఇది 0.5 చదరపు సెంటీమీటర్లు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది 6 గంటలపైనే పనిచేస్తుందట. హ్యాష్ ఆయిల్, దీన్ని గంజాయి నుంచి తయారు చేస్తారు. దాని నుంచి తీసే నూనెను హ్యాష్ ఆయిల్ అంటారు. దీని రంగు తాగునీటి మాదిరిగా ఉంటుంది, అందువల్ల వాటర్ బాటిల్లా పట్టుకెళ్లవచ్చు. దీని లీటర్ ఖరీదు లక్షల్లోనే ఉంటుంది. 10 ml 4,000 రూపాయలకు అమ్ముతారని సమాచారం. ఆ ఆయిల్ చుక్క సిగరెట్ మొదట్లో వేస్తారు, తర్వాత సిగరెట్ ను కొద్దిగా వేడి చేస్తారు. దీనితో సిగరెట్ పై ఆయిల్ అంతా పడుతుంది, అప్పుడు దాని పొగ పీలుస్తారు. గంజాయిని ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ అనే రసాయనిక చర్యకు గురి చేస్తే హ్యాష్ ఆయిల్ వస్తుంది. నైట్రోజిఫామ్ కాఫీ. నైట్రోజిఫామ్ టాబ్లెట్లు సాధారణంగా ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఉపయోగిస్తారు. 2-3 నైట్రోజిఫామ్ టాబ్లెట్లను బ్లాక్ కాఫీ అనగా బ్లాక్ డికాషన్ లో కలుపుకొని తాగుతారు. నైట్రోజిఫామ్ టాబ్లెట్లను ఖచ్చితంగా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ పైనే విక్రయించాలి. వీటిని వైద్యులు కూడా పెద్దగా రాయరు. డ్రగ్స్ కి అలవాటు పడితే అటు చదువులు, భవిష్యత్తు నాశనమవుతాయి. ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి నేర ప్రవృత్తికి అలవాటు పడతారు. మత్తులో విచక్షణ కోల్పోయి దాడులు చేయడం, కొట్టి చంపేయడం, విలాసవంతంగా ఉండటం చేస్తారు. సమయానికి గంజాయి కావాలంటే సరిపడా డబ్బులు కావాలి. దానికోసం ఒక్కోసారి దొంగతనాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కాసేపు మత్తు పదార్థం లభించకుంటే పిచ్చివాడిగా మారిపోతాడు. చోరీలు, దొంతనాలకు తెగబడతారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు. మత్తుకు బానిసలైన వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతాడు. పనిచేసే శక్తి అంతరిస్తుంది. కొందరు కుటుంబాల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, పరిమిత కుటుంబాలు కావడంతో పిల్లలపై సరైన పర్యవేక్షణ ఉండటం లేదు. దీంతో తమను ప్రశ్నించే వారే లేరన్న భావనతో సరదా కోసం, ఫ్యాషన్, మోజు, స్నేహితుల ఒత్తిడి కారణాలతో మత్తు మందులు వినియోగానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సరదాగా ఒక్కసారి అన్న భావనతో మత్తు మందుల వినియోగం ప్రారంభించినప్పటికీ వాటిని వినియోగించినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం బానిసలుగా మార్చేస్తోంది.
2: నమస్కారం అండి, నా పేరు వి ప్రియాంక. డ్రగ్స్ వాడడం ఒక ప్రమాదకరమైన వ్యసనం. ఇప్పట్లో యువతరం చాలా మంది డ్రగ్స్ వాడడానికి బాగా అలవాటు పడుతున్నారు. మద్యం, సిగరెట్స్ వీటికంటే ఎక్కువ ప్రమాదమైనది డ్రగ్స్. వన్స్ డ్రగ్స్కి అలవాటు పడిన యువతరం ఎంతటి పని చేయడానికైనా కానీ వెనకాడట్లేదు. ఆ డ్రగ్స్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా సంపాదించుకోవాలి అని చెప్పి ఫ్యామిలీస్ని కానీ బయట వాళ్ళని కానీ ఇబ్బంది బాగా పెడుతున్నారు. బ్లాక్ మార్కెట్స్లో డ్రగ్స్ వినియోగం బాగా ఎక్కువైంది. వీటికి అలవాటు పడిన విద్యార్థులు కానీ యువకులు కానీ చదువులు వదిలి సర్వస్వం కోల్పోతున్నారు. ఒక్కసారి దీనికి బానిసలైన తర్వాత వీటిని ఎలా సంపాదించాలి అనేసి ఎంతటి నేరాలకైనా కానీ వీళ్ళు వెనకాడటం లేదు. ఇలాంటి వన్స్ అడిక్ట్ అయిన వాళ్ళని మామూలు మనుషులు చేయడం అంటే చాలా కష్టమైన పనిగా అవుతుంది. డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల కుటుంబం సభ్యులతో ప్రేమానుబంధాలు తగ్గిపోతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలవుతాయి. మెయిన్గా జ్ఞాపకశక్తి అనేది తగ్గిపోతుంది. అసలు పిల్లలు కానీ యువత కానీ ఏం నేర్చుకోలేని స్థితిలో ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది, మనం మన కంట్రోల్లో కూడా ఉండం. ఇలా వన్ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళని మామూలు మనుషులుగా చేయడం చాలా కష్టం. సో వాళ్ళని మానసిక వైద్యుల దగ్గరికి కానీ మంచి ఎక్సర్సైజులు చేయించడం వల్ల కానీ పేరెంట్స్ కానీ ముందే వాళ్ళని కంట్రోల్లో చేసినట్లయితే వాళ్ళు మనీ ఎందుకు తీసుకుంటున్నారు, ఆ మనీని దేనికి యూజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేయడం వల్ల కానీ దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టచ్చు. ఒక్కసారి దీనికి బానిసైన తర్వాత నయం అవడం చాలా కష్టం కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు

0: అయినా కానీ వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి నయం చేయించి వాళ్ళ హెల్త్ సెట్ అయ్యేలా చూసుకోవాలి.
1: కొత్తగూడెం స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఎం రాజమల్లు గారు యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడవద్దని, ఈ మాదక ద్రవ్యాల నిరోధకంలో యువత ఎలాంటి పాత్ర పోషించాలో తెలియజేస్తున్నారు.
2: ఈ డ్రగ్స్ అనేవి మానవ శరీరానికి హాని కలిగించే పదార్థాలు. ఈ మానసిక స్థితిని, అవగాహనను మారుస్తాయి. వీటిని దుర్వినియోగం చేస్తే వ్యసనంగా అవకాశం ఉన్నది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. హానికరమైన పదార్థాలు మానవ శరీరానికి కలిగించే రసాయనాలు. అవి ఒక వ్యసనంగా మారి అవి తీసుకోనిదే మనిషి ఆ స్థితిలో చేయగలిగే పని కూడా చేయలేడు. కొకైన్, హెరాయిన్, మార్ఫిన్, యాంఫెటమిన్లు, మద్యము, పొగాకు, గుట్కా, గంజాయిలు వీటిలోకి వస్తాయి. వీటి వలన కుటుంబ సమస్యలు, నేరాలకు పాల్పడటము జరుగుతుంది. ఇవి వాడకం చట్ట విరుద్ధము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున అవగాహన సదస్సులు కాలేజీలలో, స్కూళ్లలో ఏర్పాటు చేసి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నాము. దీని నుండి బయటపడాలి. యువత అంతా దానికి బానిస కాకూడదు. ఈ గంజాయి ఎక్కువ పట్టుకోవడం జరుగుతుంది. పోలీస్ అధికారులు చాలా కేసులలో శిక్షలు, లక్షల ఫైన్, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు జీవిత ఖైదులు కూడా వీటి వలన ఉన్నాయి. కాబట్టి యువత మానుకోవాల్సిన అవసరం ఉన్నది.
3: మత్తు పదార్థాల వినియోగం ప్రాణాంతకం. దేహాన్ని మనకు తెలియకుండానే పీల్చి పిప్పి చేసి రోగాల పాలు చేసే డ్రగ్స్ చివరికి మనిషిని జీవచ్ఛంగా మార్చేస్తుంది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. డ్రగ్స్ కు బానిసైతే నాడీ వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తనపై నియంత్రణ కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించేలా చేస్తోంది. మాదక ద్రవ్యాల వినియోగం కోసం డబ్బు సంపాదించే క్రమంలో చోరీలు, దోపిడీలకు పాల్పడటం, అలాగే ఒక్కోసారి హత్యలు, అత్యాచారాలకు పాల్పడటం జరుగుతోంది.
4: నమస్తే అండి, నా పేరు కృష్ణ అండి. ఈ రోజుల్లో యువత మత్తుబాధలకు అలవాటు పడుతున్నారు. గంజాయి, ఇంకా ఎన్నో రకాల మాదక ద్రవ్యాలు వాడుతున్నారు. మెల్లగా వాటికి బానిస అవుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండానే పిల్లలు వాటికి అలవాటు పడుతున్నారు. మొదట్లో డ్రగ్స్ వాడడం ఆనందాన్నిస్తుంది, కానీ తర్వాత జీవితాన్ని బలి ఉంటుంది. పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు, కానీ తగ్గట్లేదు. కాబట్టి యువత మేల్కోవాలి. మాదక ద్రవ్యాలను బానిస కావడం వాటి జోలికి పోకూడదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారన్నది అబ్జర్వేషన్ పెట్టాలి. ఆ పిల్లోడు రాత్రి ఇంటికి రాకపోవడం, రాత్రి లేట్గా రావడం, దాన్ని తల్లిదండ్రులు గమనించాలి. ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లు వాడుకుంటూ ఎవరి ఆనందంలో వారు ఉంటున్నారు. పిల్లల్ని వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడికి పోతున్నాడు, వాడు ఎవరు స్నేహితుని స్నేహం పడుతున్నాడు, స్నేహితులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ స్నేహితులు ఏంటి, వాళ్ళ స్నేహితులు అలవాట్లు ఏంటి అని తల్లిదండ్రులు తమ బిజీ జీవితంలో గమనించట్లేదు, అబ్జర్వ్ చేయట్లేదు పిల్లల్ని. పోతే స్కూల్లో కూడా టీచర్స్ కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేయట్లేదు సరిగా. మరి మాదక ద్రవ్యాలు మాత్రము మొత్తము హెరాయిన్ కానీ, గంజాయి కానీ, నల్ల మందు కానీ ఇలాంటివి చప్ప కింద నీరులాగా కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా స్కూళ్ళల్లో, కాలేజీలలో ఎక్కువగా మా చెప్పాలంటే హై స్కూల్ లెవెల్లో నుంచి పిల్లలకు అలవాటు చేస్తున్నారు. కాకెట్ల రూపంలో విషయాలన్నీ మనం పేపర్లు చేస్తూ ఉన్నాం. ఇంకంతా కారణం ఎవరు? ఒకటి, నెంబర్ వన్ ఫస్ట్ కారణం ఎవరంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా పెంచాలి, ఏది మంచి చెడు చెప్పాలి, వాడు ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు, వాడు రాత్రి 10 గంటల వరకు ఏం చేస్తున్నాడు, వాడికి అసలు బయట ఏం పనానికి, వాడు స్కూల్కి వెళ్ళాడా, ఇంటికి వచ్చాడా, చదువు పుస్తకాలు కానీ గమనించాలి తల్లిదండ్రులు. నెంబర్ వన్ పని తర్వాత రక్షణ, తల్లిదండ్రుల తర్వాత సమాజాన్ని కాపాడేది పోలీసులు. ముఖ్యంగా యువతకు పని చేసే వయసు వచ్చినటువంటి మేజర్లు అయినటువంటి పిల్లలకు చదువుకునే వాళ్ళు అలవాటు అవుతున్నారు. తర్వాత ఉపాధి లేకుండా, ఏం పని లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పించకుండా నిరుద్యోగులు, ఉపాధి లేక వాళ్ళు కూడా దీనికి అలవాటు పడిపోతున్నారు. అదే ఉపాధి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడానికో ఆ ఉపాధిలో వాళ్ళు నీళ్ళ మత్తు పదార్థాలకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది.
1: ఎంతో మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాల నుండి బయటపడలేక సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం జిల్లా కేంద్రాలలో డిఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవి మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వాటి నుండి విముక్తి కలిగించేందుకు తోడ్పడతాయి. మరి భద్రాచలంలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల డిఅడిక్షన్ సెంటర్ను సందర్శించిన భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ మెజిస్ట్రేట్ శివనాయక్ గారు మాట్లాడుతూ,
5: డీఅడిక్షన్ సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ రికగ్నైజ్డ్ సెంటర్.

0: రండి. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే డ్రగ్స్ అండ్ ఎన్డీపీఎస్ ఎనీ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కి అడిక్ట్ అయిన వాళ్ళకి డిఅడిక్షన్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారండి. సో మన ఈ ఏరియాలో ముఖ్యంగా పియర్ ప్రెజర్ కి లోన్ అయ్యి జనాలు చాలా మంది బారిన పడి ఎలా దాంట్లోంచి బయటికి రావాలో తెలియని వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. సో మీకు ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడికి వచ్చి చెప్తే వాళ్ళు ఎలా అయితే ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయాలో చూస్తూనే దాంతోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ తో పాటు మీ పర్సనల్ గా ఒక 30 డేస్ సెంటర్ కౌన్సిలింగ్ ఇస్తారండి. దాంతోపాటు మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, దానివల్ల ఎలా బయటికి రావాలి అనేది వీళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారండి. సో మీరు ఈ సెంటర్ యొక్క ఉపయోగించుకోవాలని చెప్పి అందరం మేము కోరుకుంటున్నాము.
1: చాప కింద నీరుల మరింత ప్రమాదకరంగా మాదక ద్రవ్యాలు విషపు కూరలు చేస్తున్నాయి. అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ తతంగం గంజాయి కంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్నాయి. పిల్లలు వీటికి అలవాటు పడుతున్నారు.
2: యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండి ఇకనైనా ఎవరికి వారు మేల్కోకుంటే పెను ఒప్పెన లాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి దేశ భవిష్యత్తుకు పాటుపడాలని కోరుకుందాం.

మీరింతవరకు మాదక ద్రవ్యాల వాడకం నివారించడంలో యువత పాత్ర ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటకు కొసరాజు సాహిత్యం అందించగా పెండ్యాల సంగీతం అందించారు.

మాలవిక వేణు శ్రీరామ్ పాడిన ఈ పాటకు కరుణాకర్ సాహిత్యం అందించారు, చిత్రం రామప్ప.

మీరు విన్న ఆ పాట రామాపురంలో సీత ఆ చిత్రంలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం అందించారు జేవి రాఘవులు. ఇప్పుడు విందాం రామాలయం చిత్రం కోసం ఘంటసాల సంగీత సారథ్యంలో జిక్కి జానకి ఘంటసాల పాడిన ఈ పాటను. సాహిత్యం అందించారు ఆరుద్ర.

మీరు వింటున్న ఈ పాట గడసరి అత్త సవసరి కోడలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు సంగీతం అందించారు సత్యం.

0: ಸಂಗಲು ಸಂಘದ ಸೈಗಲು చేసింది.
1: ఇప్పుడు వినండి స్వప్న సుందరి ఈ చిత్రం నుండి బాల సరస్వతీదేవి రావు గారు పాడిన పాట.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట వినండి. చిత్రం పేరు టక్కరి దొంగ చక్కని చుక్క.
1: చక్కని చుక్క

పోతుంది ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో లేత బంగారం ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో

చూడు మగవాడు కాడు జతగాడు నవ్వు అర నవ్వు రతనాల పెదవి పైరు ఒక కంట మంటలను మెరిపించు ఒక కంట మంటలను మెరిపించు కానీ ఒక కంట మల్లెలను కురిపించు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయబ్బో ఏమి తల బిరుసు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయ

0: పిలిచేవు కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మతిపోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.
1: ఇప్పుడు వినండి సుశీల పాడిన పాట చిత్రం ట్యాక్సీ రాముడు.

0: बस बस
1: जिंदगी ही मोहब्बत है, मोहब्बत में शरा।
2: तामूलालो ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: last visited Seychelles in 2015. The External Affairs Ministry said in a statement that a contingent of the Indian Defence Forces, along with two Indian Navy ships, will participate in the celebrations. During the visit, the Prime Minister will hold talks with President of Seychelles, Dr. Patrick Hermini, review the full spectrum of bilateral cooperation and exchange views on regional and international issues of mutual interest. The Prime Minister will also address the National Assembly of Seychelles and interact with members of the Indian diaspora. German Ambassador to India Philip Ackermann has said that India has emerged as a global leader in renewable energy. Talking to a news agency, Mr. Ackermann underscored the success of the Partnership for Green and Sustainable Development between India and Germany, highlighting robust cooperation across trade, political and strategic sectors. Addressing the long-awaited India-EU Free Trade Agreement, FTA, Ambassador Ackermann expressed optimism for a swift resolution. He said the FTA represents a huge game changer that will significantly incentivize more investment in India from German businesses. In Venezuela, the death toll in two powerful earthquakes has risen to 235. More than 1,500 people have been injured. Rescuers are searching through rubble in a rush to save lives after earthquakes struck near the capital yesterday. In Caracas and the nearby coastal city of La Guaira, people could be heard calling for help from under the debris of collapsed buildings. The first 7.2 magnitude quake was followed seconds later by an even stronger 7.5 magnitude one, both occurring close to the surface, making the destruction more severe. In the FIFA World Cup, Australia has qualified for the knockout stage after playing out a goalless draw against Paraguay in their Group D clash at the San Francisco Bay Area Stadium this morning. In another Group D fixture, Turkey signed off its World Cup campaign on a positive note with a 3-2 victory over the USA at Los Angeles Stadium. In another match, the Netherlands outclassed Tunisia by 3-1 in Kansas City to top Group F and set up a knockout clash with Morocco. On Ashura-e-Muharram, Prime Minister Narendra Modi today recalled the sacrifices made by Hazrat Imam Hussein. In a social media post, he said Hazrat Imam Hussein continues to inspire many people to remain steadfast in the pursuit of truth and justice. And with that, we end this news bulletin.
1: Akasavani, Kottagudem Kendram. శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకార్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువుల తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
4: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
5: అమలు,
4: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
5: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
6: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
4: ఎక్కడికి?
6: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
4: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
2: Hello, I am Chetty Vijay Kumar, MD Physician, Khammam. చాలా మంది అలర్జీలు చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారి జీవితంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస తీసుకోలేక చిరాకు కూడా కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీ దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి.
1: A show in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content. Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
3: Hello, నేను డాక్టర్ నారాయణ మూర్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఖమ్మం నుండి. చాలా మంది అలర్జీలను చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ముక్కు బ్లాక్ అవ్వటం వల్ల నిద్రలో అంతరాయం కలగటం, అలసటగా అనిపించటం, తలనొప్పి రావటం, పనిలో లేదా చదువులో దృష్టి సారించడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస తీసుకోలేక చిరాకు కూడా కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి.
1: A show in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరింతవరకు పండిట్ అజయ్ పోహంకార్ గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తల వివరంగా, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్టపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు.

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన రెండవ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్దికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం, అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకిం చంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్టేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సాస్ సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది.

0: భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్ జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్దరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్దరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కార్యక్రమంలో ముందుగా జాతీయ గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ ప్రసంగం వింటారు.
1: బంకిం చంద్ర చటర్జీ రచించిన సాంస్కృత గీతం వందే మాతరం అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణనినాదంగా ఉపయోగింపబడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. వందే మాతరం మొదటి చరణ భావం భారతమాతకు వందనం, తీయని నీటితో కమ్మని పండ్లతో చల్లని గాలులతో పచ్చని పైరుతో విరసిల్లే భారతమాతకు వందనం, రాత్రులు తెల్లని వెన్నెలతో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోధిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారతమాతకు వందనం. బంకిం చంద్ర చటర్జీ రచనలు ఉదాత్త ఆదర్శాలకు, రవీంద్రుడి రచనలు కాల్పనిక సౌందర్య తాత్వికతకు, శరద్ రచనలు సమాజ వాస్తవికతకు దర్పణాలని ఆయన అంటారు. మానవుడు చేరుకోగల ఉదాత్త శిఖరాలను బంకిం చంద్ర చటర్జీ పాత్రలు అధిరోహిస్తాయి. ఉదారాశయాలు, ఉజ్వల భావాలు, ధీరోదాత్త సాహసం, ప్రణయం, శృంగారం ఆయన తన నవలలలో చిత్రించాడు. బంకిం చంద్ర చటర్జీ జూన్ 27, 1838 జన్మించారు. చటోపాధ్యాయ్కు బ్రిటిష్ వారు పలకలేక చటర్జీ అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచం కూడా చటర్జీ అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాస రచయిత, సంపాదకుడు. ఇతని రచన వందే మాతరం ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకిం చంద్ర చటర్జీ అగ్రగణ్యుడు. ఒక్క బెంగాలీ సాహిత్యాన్నే కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో, 20వ పూర్వార్ధంలో అంటే సుమారు ఒక శతాబ్దం పాటు

0: ప్రభావితం చేశారు. పూర్వకాలంలో గాని ఇటీవల కాని ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక మహాకవి రచించిన దేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి ఉద్యమింపచేసిన సంఘటన బంకిం చంద్రుడి విషయంలో లాగా మరొక దేశ స్వాతంత్ర్యోద్యమంలో సంభవించలేదు. భారతదేశ స్వాతంత్ర్యోద్యమం ఒక నిర్ణాయక ఫలసిద్ధి దిశగా చైతన్యవంతమవుతున్నప్పుడు వందే మాతరం గీతం దాన్ని వేగాన్ని త్వరితం చేసింది. వంగదేశంలో కొందరు సాహిత్య విమర్శకులు ఆధునిక కాలంలో బంకిం చంద్రుడి వంటి నవలా రచయిత ఇంకొకరు లేరంటారు. ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యానికి చెందినవే అయినా సృజనాత్మక సంవేదనలతో ఆయన కాయనే సాటి అని ఆ సాహిత్య విమర్శకుల అభిప్రాయం. ఆయన సాహిత్య ప్రతిభ బహుముఖమైనది. నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యాన రచనలో బంకిం చంద్ర చటర్జీ వంగ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించారు. నవలా రచనలో తక్కిన ఆధునిక భారతీయ సాహిత్యాలకు కూడా ఆయనే దారి చూపాడు. అంతరాంతరాలలో ఆయన పురాణ భారతీయ సంస్కృతి పట్ల, హిందూ మతాచార విశ్వాసాల పట్ల అభిమానం ఉండేదని కొందరు సాహిత్యవేత్తల అభిప్రాయం. యూరోపు మేధావులు, సాహిత్యవేత్తలు భారతీయ తత్వచింతనను సరిగా అర్థం చేసుకోలేదని, వారి పట్ల ఆయనకు ఒక అభియోగం ఉండేదని కొందరు బెంగాలీ సాహిత్య విమర్శకులు భావిస్తారు. ఏమైనా బంకిం చంద్ర చటర్జీ రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్ చంద్ర చటర్జీ వంగ సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేశారని అజిత్ కుమార్ అనే సాహితీవేత్త అభిప్రాయం. ఆయన రచనలలో అనూహ్యమైన మానవతీతమైన త్యాగాన్ని ఆయన పాత్రలు ప్రకటిస్తాయి. బంకిం చంద్రుడిలో మాతృదేశాభిమానం, ఆరాధన అపూర్వం. ఆనందమఠంలో ఆయన చిత్రించిన పాత్రలు ఎటువంటి త్యాగానికైనా, సాహసానికైనా వెనుదీయని ప్రతీకలు. పురాణ భారతీయ వాజ్మయంలో ధర్మ ప్రతిష్టాపన, నీతి, అధర్మము, సత్యము అనుపాలించే పురాణ పాత్రలలాగా బంకిం చంద్రుడి కాల్పనిక వీర శృంగార ఐతిహాసిక నవలల్లో ఆయన సృష్టించిన పాత్రలు పాఠకులను సమ్మోహితులను చేసి ఆకర్షిస్తాయి. అట్లా అని ఆ పాత్రలు జీవ చైతన్యాన్ని, వాస్తవిక మూర్తిమత్వాన్ని విస్మరించవు. బహుశా అటువంటి పాత్రలను సృష్టించడానికి ఆయన ఎందుకు పూనుకున్నాడంటే, ఆనాటి సమకాలీన సమాజంలో అటువంటి భావోద్విగ్నత కల రచనలే ఆయనకు కనపడలేదు కనుక అటువంటి సృజనాత్మక చిత్రణ కూడా లేదు. అందువల్ల ఆయన చారిత్రక పాత్రలను, పూర్వ చారిత్రక వైభవ సన్నివేశాలను, భావకథా సౌందర్యాన్ని ఆలంబనం చేసుకుని రచనలు చేశాడని కొందరు సాహితీవేత్తలు అంటూ ఉంటారు. ఆయన స్త్రీ పాత్రలు సంప్రదాయ జీవిత శృంఖలాల మధ్య నిరాశోపహతంగా జీవించవు. సాహసం, నిర్భీకత, ప్రణయోద్వేగం, మానవానుభూతులు, శృంఖల నిచ్ఛేదం, జీవన సహజాత అధృతుల మధ్య అవి జీవిస్తాయి. అటువంటి స్త్రీ పాత్రలు పురుషులకేమాత్రం తీసిపోరని వంగ సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు బంకిం చంద్ర చటోపాధ్యాయును ప్రశంసించారు. నవలా రచనలో ఆయన సృష్టించే సంఘటనలు చదివే వారిని అమితమైన ఉత్కంఠకు లోను చేస్తాయి. ఇతివృత్త నిర్వహణలో, సన్నివేశ పరికల్పనలో ఆయన సృజనాశక్తి, ఆయన ప్రజ్ఞ, ఆయన ప్రతిభ అసదృశ్యమైనవి. ఆయన నవలలు చదువుతుంటే రమణీయ లోకాలలో సంచరిస్తున్న సాహిత్యానుభవం కలుగుతుంది పాఠకులకు. గంధర్వ లోకాలలో విహరింపచేస్తాయి ఆయన భావాలు. అలా అని కేవలం కాల్పనిక జగత్తు అనుకోకూడదు ఆయన సాహిత్య సృష్టిని. శతాబ్దాల కింద కట్టిన అతి విశాల గంభీరమైన కోటనో, విశాల వినీల సముద్ర తీరాన్నో చూసిన మానవుడికి ఏ ఊహా జగత్తు సాక్షాత్కారమవుతుందో, బంకిం చంద్ర చటోపాధ్యాయ రచనలు, ముఖ్యంగా నవలలు అటువంటి మానసికోత్తేజాన్ని కలుగజేస్తాయి. కేవలం వాస్తవ జగత్తునే సృష్టించటంలో సృజనాత్మక ప్రతిభకు స్థానమెక్కడుంటుంది? జగత్తులోని వాస్తవికతను చిత్రించటం వంటిది కాదు వాస్తవిక జగత్తును చిత్రించటం. కళాకారుడు తన సృజనా ప్రతిభలో కృతకృత్యుడవుతాడు, రమణీయకాన్ని ఆవిష్కరిస్తాడు. ఉద్యానవనానికి, పెరటి తోటకు ఉండే వ్యత్యాసమే మహారచయితకు, సామాన్య రచయితకు మధ్య ఉంటుంది. భావుకత పరమావధిని సృష్టిస్తాయి గొప్ప రచనలు. ఈ విధంగా బంకిం చంద్ర చటర్జీ గారి రచనలు ఆశాంతం పాఠకులను ఆకట్టుకున్నాయి.
1: మీరింతవరకు జాతీయ గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ ప్రసంగం విన్నారు.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: కార్యక్రమంలో మరొక అంశం సామాజిక ప్రజాస్వామ్యవాది ఛత్రపతి సాహూ మహారాజ్ ప్రసంగం వింటారు.
1: భారతదేశ చరిత్రలో దళిత బహుజనులకు అగ్రవర్గాల పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా పాలన పరంగా మహాత్మా జ్యోతిబాపులే ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసి భవిష్యత్తు భారతానికి సామాజిక న్యాయ ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరిచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహనీయుడు రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్. 1874 జూన్ 26న రాధాబాయి జయసింగ్ అబాసా ఘాట్కేలకు జన్మించిన యశ్వంతరావు ఘాట్కేనే ఆ తర్వాత కాలంలో సాహూ మహారాజుగా ప్రసిద్ధి చెందాడు. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యంలోని కొల్హాపూర్

రాజ్యంలో వారసులు లేకుండానే నాలుగవ శివాజీ భార్య రాణి ఆనందబాయి 1884 మార్చి 17న దత్తపుత్రుడిగా స్వీకరించి యశ్వంతరావు ఘాట్కేని ముద్దుగా సాహు అని పేరు పెట్టుకుంది. 3 ఏళ్లకే తల్లిని కోల్పోయిన సాహు 1886 మార్చి 20న తండ్రి మరణంతో 11 ఏళ్లకే తల్లిదండ్రులు లేనివాడయ్యాడు. సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణలో జరిగినందున ఆధునిక భావాలు పుణికిపుచ్చుకున్నాడు. యుక్త వయసు రాగానే 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్ఠించాడు సాహు. 1900 సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకరోజు సాహు మహారాజ్ పంచగంగ నదిలో స్నానం చేస్తున్న సమయంలో పురోహితుడు స్నానం చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్థుడు కానందున ఒక వ్యవసాయం చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈషడింపుతో వేదోక్త మంత్రాలకు బదులు పౌరాణిక మంత్రాలు చదివి అవమానిస్తాడు. పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందని, రాజైనంత మాత్రాన దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడుగా మారిపోడని వాదనకు దిగుతాడు. ఈ సంఘటన సాహు మహారాజ్ని మహాత్మ జ్యోతి బాపులే సత్యశోధక సమాజ్ వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమవుతుంది. భాస్కర్రావు జాదవ్ అనే ఉద్యోగిని సత్యశోధక్ సమాజ్ నడిపే బాధ్యతలు అప్పజెప్పి మరాఠ దీనబంధు పేరుతో పత్రికను నడిపించి సత్యశోధక సమాజ్ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించాడు. బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కోల్హాపూర్ పరిసర ప్రాంతంలో వందలాది వివాహాలు వేడుకలు సత్యశోధక సమాజ పద్ధతిలో జరిగాయి. తన సింహాసనం అధిష్ఠించే నాటికి తన రాజ్యంలో మత కర్మలతో కూడిన పరిపాలనలోని అన్ని ఉద్యోగ రంగాలతో పాటు వ్యాపారం, వడ్డీ వ్యాపారంలో కూడా అగ్రవర్ణాలే నిండిపోవడం సాహు గమనించాడు. బ్రాహ్మణేతరులని ఉన్నతుద్యోగాలలో తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో, జీవితాల్లో మార్పు రాదని, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అడ్డుకట్టపడదని సాహు భావించాడు. తన ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యుయేట్ అయిన ఒక జైనుడిని ఎన్నిక చేసుకుంటే అగ్రవర్ణాల వారు ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అయితే ఆ రాజ్యంలో అప్పటికీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అగ్రవర్ణాలు ఒక్కరూ లేరు. సమస్యలు గుర్తించిన సాహు వెనుకబడిన కులాల వారందరికీ స్కూల్స్, హాస్టల్స్ ప్రారంభించి విద్యను ఒక ఉద్యమంగా నడిపించాడు. కోల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీవే నిర్మించాడు. ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన విషయం. 1901లో జైన హాస్టల్, విక్టోరియా మరాఠా హాస్టల్, 1906లో ముస్లింలకు, 1907లో వీర శైవ లింగయాత్లకు, 1908లో అంటరాని వారికి, మరాఠీలకి, 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి నామ్దేవ్ హాస్టల్, విశ్వకర్మలకి సోనార్ హాస్టల్స్ నిర్మించాడు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పరిచి అందరికీ, అన్ని కులాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాడు. పాఠశాలకు స్వంత భవనాలు ఏర్పడే వరకు గ్రామాల్లోని అన్ని ఆలయాలను, చావడీలను పాఠశాలలుగా వాడాలని ఏ గ్రామంలో ఏ కులస్తులు మెజారిటీగా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ముస్లింలకు వాళ్ల మాతృభాషలోనే పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే కులపరమైన విద్యా సంస్థలని రద్దు చేస్తూ అన్ని కులాల మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనైనా, విద్యా సంస్థలలోనైనా చదవచ్చని ప్రకటననిచ్చింది సాహు ప్రభుత్వం. వ్యవసాయం, ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి. విద్యార్థులు, ఉద్యోగులు తమ జ్ఞానాన్ని పెంచడం కోసమని అనేక లైబ్రరీలు ఏర్పాటు చేసిండు. ఆయా ప్రాంతాల విద్యావంతులకు అవసరమైన పుస్తకాలు కొనుక్కునేందుకు వ్యక్తిగతంగా సహాయం చేసిండు. మల్లయుద్ధం, క్రీడలు వంటి అంశాల్లో శిక్షణకు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేసిండు. జూలై 26 1902 భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఎవరి జనాభా ఎంతుందో వారి వాట అంత ఉండాలనే ఆలోచనలతో ప్రభుత్వోద్యోగులన్నిట్లోనూ వెనుకబడిన వర్గాల వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. అంటరాని వారి నుండి అన్ని మతాలలో వెనుకబడిన వారు కూడా రిజర్వేషన్ కిందకే వస్తారు. వారి ఉద్యోగ నిర్వహణలో పూర్తి స్వేచ్ఛనందించి
రాజకీయ

రాజకీయపరమైన ఒత్తిళ్లు లేకుండా చూశాడు. గ్రామ పరిపాలన రంగంలో వంశపారపర్యంగా వచ్చే ముఖ్యమైన పటేల్ పట్వారీ వ్యవస్థని 1918లో రద్దు చేసిండు. ఉద్యోగులుగా కూడా వారసత్వంగా పనిచేయడానికి రద్దు చేసిండు. టీచర్ ట్రైనింగ్ మరియు

0: కేవలం అక్షరాస్యతకే కాకుండా సంగీత, సాహిత్య, నాటక ప్రక్రియలన్నిటికీ ప్రోత్సహించాడు. సాహు ఆస్థానంలో అల్లాదియా ఖాన్ అనే గొప్ప సంగీత విద్యావేత్త ఉండేవాడు. రాజవల్లి అనే గొప్ప గాయని ఉండేది. సాహు కాలంలో నాటకరంగం అభివృద్ధి చెందింది. కొల్హాపూర్ జ్ఞాన సమాజ్, కిర్లోస్కర్ కంపెనీ, స్వదేశ్, హితాచింతక్ వంటి నాటక సమాజాలకు ఉదారంగా విరాళాలిచ్చాడు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా నాటక సమాజమైన శేషశాని స్త్రీ సంగీత నాటక మండలి కొల్హాపూర్కి చెందినదే. ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని తాను చెప్పి ఆచరించి చూపించాడు సాహు మహారాజ్. 1919 సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. అంటరాని ఉద్యోగులతో ప్రజలు కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తిస్తే, ఫిర్యాదులు అందితే నేరస్తుల మీద చర్యలు తీసుకుంటారు. నేరస్తులు ఉద్యోగులైతే 6 వారాలలోగా విచారణ జరిపి నేరస్తులని తేలితే ఉద్యోగం నుండి తొలగింపుతో పాటు పెన్షన్ కూడా రద్దయిపోతుంది. 1920 మే 3వ తేదీన వెట్టి చాకిరి వ్యవస్థని రద్దు చేస్తూ చట్టం చేసింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతికి, దసరా పండుగలకి లెక్కగా భిక్షంగా లోకల్ ఫండ్ ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. ఆదివాసీ తెగలకు, అంటరాని వారికి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన నేరస్థ కులాల చట్టాన్ని 1918లో రద్దు చేసిండు. అంబేద్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నానని, అయితే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానడంతో ఆ పత్రికకి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను తీసుకొని మొదట 2500 రూపాయలు ఇవ్వడంతో మూక్ నాయక్ పత్రిక ప్రారంభమైంది. 1920లో అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొనుటకై ఆర్థిక సహాయం చేస్తాడు సాహు మహారాజ్. అంబేద్కర్ విదేశాల్లో ఉన్నంతకాలం మూక్ నాయక్ పత్రిక నిర్వహణకి ఆర్థిక సహాయం చేశాడు. సాధారణ రైతు కుటుంబానికి, వెనుకబడిన కులానికి చెందిన జ్యోతి బాపూలే సామాజిక ఉద్యమకారుడు కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒక రాజు అయిన సాహు మహారాజ్ ఇంత నిబద్ధతతో సామాజిక ఉద్యమాలను నిర్వహించడం నిజంగా అరుదైన విషయం. కేవలం మహారాష్ట్రకే కాకుండా దక్షిణ భారతదేశంలో జస్టిస్ పార్టీ ఉద్యమంతో పాటు భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్ మే 6, 1922న మరణించాడు.
1: మీరింతవరకు సామాజిక ప్రజాస్వామ్యవాది ఛత్రపతి సాహు మహారాజ్ ప్రసంగం విన్నారు.

0: ప్రియదర్శిని, స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
3: Hello, I am Chetty Vijay Kumar, MD Physician, Khammam. చాలా మంది అలర్జీలు చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస తీసుకోలేక చిరాకు కూడా కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి, మీ దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి.
2: Assured public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
5: Hello, నేను డాక్టర్ నారాయణ మూర్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఖమ్మం నుండి. చాలా మంది అలర్జీలను చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ముక్కు బ్లాక్ అవ్వటం వల్ల నిద్రలో అంతరాయం కలగటం, అలసటగా అనిపించటం, తలనొప్పి రావటం, పనిలో లేదా చదువులో దృష్టి సారించడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస తీసుకోలేక చిరాకు కూడా కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి.
2: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొహర్రం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ది పనులను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు విలువలు పెంపొందించి మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల సమాజ రహిత సమాజ నిర్మాణం కోసం మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సందేశమిచ్చారు. మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్ని కాకుండా కుటుంబాల విచ్ఛిన్నం చేస్తాయని, తద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్టంలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామ్ చంద్రరావు తెలిపారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ చేరుకుని శంషాబాద్లోని రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి మొత్తం 10 జిల్లాల బీజేపీ ఆఫీసులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అదే రోజు సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్ల ప్రతినిధులతో రాష్ట కార్యాలయంలో ఎంపీలు ఎమ్మెల్సీలతో సమావేశం అవుతారని తెలిపారు. 3వ రోజు రాష్ట వర్కింగ్ కమిటీతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మొహరం పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో మొహరం సంతాప దినాల ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక బీబికా ఆలం జులూస్ దబీరాపురా నుంచి నయాపూల్ వరకు 7 కిలోమీటర్ల మేర సాగనుండగా ఈ ఊరేగింపులో వేలాదిగా షియా ముస్లింలు పాల్గొంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నగర పోలీస్ శాఖ 2000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేసింది. ఇందులో టాస్క్ ఫోర్స్, షీటీమ్స్, క్రైమ్ విభాగాల పోలీసులున్నారు. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు పాత బస్తీ వైపు రాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రెబ్బెని మండలం పుంజిమేరగూడలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి పెద్ద సరిగత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మైనారిటీలు పేర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పండుగ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అభివృద్ది పనులకు రేపు శ్రీకారం చుడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమ శాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ది పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ వైభవం ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. వచ్చే శ్రీరామనవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి ముందస్తుగానే పనుల విభజన చేసుకుని సమాంతరంగా అన్ని పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి డీఎస్పీ అశోక్ నేతృత్వంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మాదక ద్రవ్యాలతో కలిసి కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.
1: ఈ వారం 22nd నుంచి 26th వరకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం యాంటీ డ్రగ్ అబ్యూస్ వీక్ మనం జరుపుకుంటున్నాము. తెలంగాణ డ్రగ్ రహిత రాష్ట్ర అందరికీ రిక్వెస్ట్ ఉంది, ఆల్ పీపుల్ పిల్లలు ప్రజలకు అందరికీ మంచిగా లైఫ్ చాయిసెస్ తీసుకోండి, డ్రగ్స్ నుంచి మత్తు పదార్థం నుంచి దూరంగా ఉండండి, ఇది ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది.
0: మంచిర్యాల జిల్లా చిన్నూరు పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన పురవీధుల గుండా విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టి డ్రగ్స్ రహిత సమాజం కోసం మానవహారం ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడిని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో సింగరేణి కార్మికులకు అందించిన 1 కోటి రూపాయల బీమా విజయవంతం కావడంతో దీనిని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నేడు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనుబంధ ఆన్లైన్ సేవలు నిలిపేస్తున్నట్టు వరంగల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ ఆస్తి రిజిస్ట్రేషన్లు 3 రోజుల పాటు జరగవని వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమీక్ష సమావేశంలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలపై ప్రత్యేక డాక్యుమెంట్ సిద్దం చేయాలని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ పిలుపునిచ్చారు. పాల్వంచలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం వైద్యులు, సిబ్బందితో సమీక్ష చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 30 నుండి సదర్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న కంటి చూపు, జూలై 2, 3న ఆర్థో, వినికిడి 4, 6, 7, 8 తేదీల్లో కంటి చూపు ఆర్థో, 9న జనరల్, 17, 18 తేదీల్లో మానసిక సమస్యలున్నవారు సదరం శిబిరానికి సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో ప్రత్యేక దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు

జిల్లా వైద్య అధికారి సీతారాం తెలిపారు. 15 మండలాల్లో 667 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 28 నుండి 3 రోజుల పాటు చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆదివారం పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశ్రయం ప్రాంతంలో త్రాగునీటి సమస్యను తీర్చడం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. మహిళా చైతన్యంతోనే మానవ హక్కుల రక్షణ సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సాధికారత జిల్లా కేంద్రం కోఆర్డినేటర్ రోజా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొహరం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

నమస్తే, నా పేరు డాక్టర్ షేక్ హసీనా. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం మొహరం పండుగ గురించి. రంజాన్ తర్వాత ముస్లింలు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ మొహరం. దీనిని భారతదేశంలో గెజిటెడ్ సెలవు దినంగా పాటిస్తారు. మొహరం ఇస్లాంలో ఒక ముఖ్యమైన స్మరణ దినం. సున్నీ ముస్లింలకు ఈరోజే మోషే ద్వారా ఎర్ర సముద్రం చీల్చబడటం మరియు ఇజ్రాయేలీల మోక్షానికి గుర్తుగా జరుపుకుంటారు. దీనిని స్వచ్ఛంద ఉపవాసం, ఇతర అనుమతించబడిన కృతజ్ఞతా భావాల ద్వారా పాటిస్తారు. ఒకసారి మొహరం విశేషాలను గనక పరిశీలించినట్లయితే, కర్బలా యుద్ధంలో అలీ కుమారుడు ప్రవక్త మహమ్మద్ మనవడైన హుసేన్ ఇబ్న్ అలీ మరణానికి షియా ముస్లిం సమాజం సంతాపం తెలుపుతుంది. కర్బలా అనేది ఇరాక్లోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హుసేన్ ఇబ్న్ అలీ క్రీస్తు శకం 680లో కర్బలాలో మరణించారు. అతను తన అంతిమ శ్వాస వరకు ఎజిద్ సైన్యంతో పోరాడి యుద్ధంలో మరణించారు. మొహరం 10వ రోజును అసూర దినం, హుసేన్ చేసిన విరోచిత త్యాగాన్ని స్మరించుకునే సందర్భం. అసూర దినం ముస్లింలకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ రోజున మూసా మరియు అతని అనుచరులు ఈజిప్టు ఫారోపై విజయం సాధించారని ప్రతీతి. క్రీస్తు శకం 632లో మహమ్మద్ ప్రవక్త పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని, ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్ అబూబుక్ర్ సిద్దికీ, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన

ಖಲೀಫಾಲೆ. ಇಮಾಮ್ ಹಸನ್, ಇಮಾಮ್ ಹುಸೇನ್ ಇರುವರು ದೈವ ಪ್ರವಕ್ತ ಮಹಮ್ಮದ್ ಮನವಳು ಹಜರತ್ ಅಲಿ ತನೆಯಲು. ಹಜರತ್ ಅಲಿ ತರುವಾತ ಪ್ರಜಲು ಇಮಾಮ್ ಹಸನ್ನು ಪ್ರತಿನಿಧಿಗಾ ಎನ್ನುಕುನ್ನಾರು. ಅಪ್ಪುಡು ಸಿರಿಯಾ ಪ್ರಾಂತಂ ಗವರ್ನರ್ ಮಾವಿಯಾ అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్రపన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ను గద్దెదించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంప్రదింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చల కోసం ఇమాం హుసేన్ రాజధాని ఖుఫాకు బయలుదేరారు. యజీద్కు ఈ విషయం తెలిసింది. కఠినాత్ముడైన ఇమాం హుసేన్ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతిని హెచ్చరించాడు, లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72 మంది ఇమాం హుసేన్ వెంట ఉన్నారు. 10 రోజులు యుద్ధం జరిగింది. ఇమాం హుసేన్ పరివారం స్వల్పమైన విరోచితంగా పోరాడి అసువులు భాసింది. 10వ రోజు హుసేన్ ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువును అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు ఇమాం హుసేన్ను వెన్నుపోటు పొడిచి హతమారుస్తారు. ఇది మొహరం చరిత్ర. మొహరం ఇస్లాంలోని 4 పవిత్ర మాసాలలో ఒకటి. దీని చరిత్ర క్రీస్తు శకం 680లో జరిగిన విషాదకరమైన కర్బలా యుద్ధంతో మొదలవుతుంది. యజీద్ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడుతూ మొహరం నెల 10వ రోజున హజరత్ ఇమాం హుసేన్ మరియు ఆయన అనుచరులు అమరులయ్యారు. ఈ సంఘటన అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనకు ఒక శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది. ఇక మొహరంకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మొహరంలో కర్బలా యుద్ధం, అషూరా, పీర్ల ఊరేగింపు ఈ 3 ముఖ్యంగా నిలుస్తాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటిరోజే ఇరాక్లోని కర్బలా మైదానంలో హజరత్ హుసేన్కు యజీద్ సైన్యానికి మధ్య చారిత్రాత్మక యుద్ధం జరిగింది. ఇదే కర్బలా యుద్ధం. మొహరం నెలలోని 10వ రోజును అసూరా అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. ముస్లింలు ఈ రోజున ఉపవాసాలు పాటిస్తారు. ఇక మొహరం 1వ రోజు నుండి 10వ రోజు వరకు ఇమాం హుసేన్ని స్మరిస్తూ పీర్ల ప్రతిమలను అలంకరించి ఊరేగింపులు జరుపుతారు. ఇక మొహరం యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం. పవిత్రమైన మొహరం మాసం అల్లా యొక్క అనుగ్రహాన్ని మరియు కరుణను కోరడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఈ కాలం మన నుంచి మన మంచి పనులకు ఎక్కువ ప్రతిఫలాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. కానీ మన చెడు పనులతో మరిన్ని పాపాలను మూటగట్టుకునే ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మనుషులమైన మనము మంచి పనులకే శ్రీకారం చుట్టాలి, పూనుకోవాలి. మొహరం మాసంలో అనేక పుణ్యాలు ఉన్నాయి. ఈ పవిత్ర మాసం యొక్క ఆశీర్వాదాలను సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని సాధారణ చర్యలు మనకు సహాయపడతాయి. మొహరం మాసంలో పాటించవలసిన కొన్ని సిఫార్సు చేయబడిన సున్నత్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. మొహరం 9వ రోజు, 10వ రోజు అసూరా రోజున లేదా 10, 11వ రోజున ఉపవాసం ఉండటం మంచిది. ఈ రోజులలో ఉపవాసం ఉండటం వల్ల పాపాలు క్షమించబడతాయి. ఉపవాసం ఉండటం సాధ్యం కాకపోతే ఖురాన్ పఠించడం లేదా దిక్ర్ అంటే అల్లాను స్మరించడం ద్వారా మొహరం మాసం యొక్క ఆశీర్వాదాలను పొందవచ్చు. అల్లా కొరకు జరిగే ఏ సమావేశమైనా బరఖా అంటే ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. దేవదూతలు కూడా మనతో చేరుతారు. మొహరం ఇస్లామిక్ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. కావున క్రమం తప్పకుండా దాన ధర్మాలు చేయడం వంటి

మంచి అలవాట్లను అలవరుచుకోవడానికి ఇది ఒక ఆదర్శవంతమైన సమయం. ఈ మంచి అలవాట్లను సంవత్సరం పొడవునా మనమందరం ఆశీర్వాదాలను పొందడంలో సహాయపడుతుంది. ఇక మొహరం సంబంధించిన ఆచారాలను గనక చూసినట్లయితే, షియా ముస్లిం సమాజం హజరత్ ఇమాం హుసేన్ను అమరత్వాన్ని స్మరించుకుంటూ సంతాపం తెలిపే కాలంగా మొహరంను పరిగణిస్తారు. ఈ సంతాపం మొహరం మొదటి రాత్రి నుండి ప్రారంభమవుతుంది. ఈ పండుగలోని మొదటి 10 రోజులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మొహరం ప్రారంభం రోజున షియా సమాజం నల్లని దుస్తులు ధరించి ప్రార్థనలు చేస్తుంది. నలుపు రంగు దుఃఖానికి చిహ్నంగా పరిగణిస్తారు. 10వ రోజున షియా ముస్లింలు వీధుల గుండా ఊరేగింపులు తీసుకెళ్తారు. వారు రోడ్లపై కాలికి చెప్పులు లేకుండా నడుస్తారు. అల్లా ప్రవచనాలు బోధనలతో మొహరం మొదటి రోజు నుండి ప్రతి ఇల్లు కలకలలాడుతుంది. ఈ మాసంలో 10వ రోజున పీర్లను ఊరేగిస్తారు. అంతకుముందు రాత్రి అగ్నిగుండంలో దూకడం, అగ్గిలో నడవటం వంటివి చేస్తారు. హజరత్ ఇమాం హుసేన్ను స్మరించుకుంటూ పంజా అంటే పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. హజరత్ ఇమాం హుసేన్ను స్మరించుకుంటూ పంజా అంటే పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపాన్ని ప్రకటిస్తారు. అదేవిధంగా చంద్రయాన క్యాలెండర్ ప్రకారం మొహరం వేడుకలు ప్రారంభమవుతాయి కనుక ఈ పవిత్రమైన రోజున పీర్ల పంజాను ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్లాను ఆరాధించే సమయంలో బెల్లంతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు. మొహరం అంటే పండుగ రోజు కాదు, ఈ పర్వదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని మొహరంగా పేర్కొంటారు. ప్రాచీన కాలంలో అరబ్బులు, అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా చంద్రయాన్ క్యాలెండర్నే వాడేవారు. ఇది గమనించదగ్గ విషయం. అదేవిధంగా సున్నీ ముస్లింలు కూడా ఈ మాసంలో ముఖ్యంగా అసురా రోజున ఉపవాసం అంటే రోజా పాటిస్తారు. ఇమాం హుసేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ శోకాన్ని ప్రకటిస్తారు. ఇక పీర్ల ఏర్పాటు గురించి చర్చిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పీర్లను హుస్సేన్ వీరత్వానికి ప్రతీకగా హస్తాకృతిలో అంటే చేతి ఆకారంలో తయారు చేసిన ఆలం లేదా పీర్లను అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మొహరం పండుగను దేశంలోని అన్ని ప్రాంతాలలో ముస్లింలు, హిందువులు కూడా జరుపుకుంటారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పండుగ జరుపుకోవడంలో ప్రసిద్ధి చెందాయి. తెలంగాణలో మొహరంను తరచుగా పీర్ల పండుగ అని పిలుస్తారు. ఇది మత సామరస్యానికి ప్రతీక. హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే అతిపెద్ద ఉత్సవం. ఈ సమయంలో ప్రజలు తీవ్రమైన సంతాపంతో ఊరేగింపులు నిర్వహిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే చారిత్రాత్మక బీబీకా ఆలం ఊరేగింపు దీనికి ప్రధాన ఆకర్షణ. ఈ 10వ రోజు అసూరా సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత, పౌర సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. ఈ సమయంలో అన్ని వర్గాల ప్రజలు అలంకరించిన తాజియాలు, ఆలంలను, అమరవీరుల సమాధుల ప్రతిరూపాలు మోసుకుంటూ ఊరేగింపులలో పాల్గొంటారు. చారిత్రాత్మకమైన బీబీకా ఆలం ఊరేగింపు హైదరాబాద్లోని డబీర్పురా, అలీజాకోట్ల, చార్మినార్, గుల్జర్ హౌజ్ మరియు దారుల్ షిఫా మార్గాల ద్వారా వెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం మొహరం 9-10 రోజులకు సెలవు ప్రకటించింది. రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ వంటి అధికారులు అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు ఊరేగింపులకు భద్రత, నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 అసూర్ఖానాలు అంటే శోక స్థలాలు ఆచారాలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. స్థానికంగా పీర్ల పండుగగా పిలువబడే ఈ మొహరంను గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సాంప్రదాయ డ్రమ్ వాయిద్యం, డప్పుతో కూడిన శబ్దాలు వాయిద్యాలతో సాంస్కృతిక సామరస్యం పరిడవిల్లుతుందనడంలో అతిశయం లేదు. ముస్లింలతో పాటు హిందువులు కూడా పీర్లను ఊరేగింపులో మోయడం, మొక్కులు చెల్లించుకోవడం తెలంగాణలో విశేషం. సూర్యాపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ

0: ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మొహరం చివరి రోజుల్లో రాత్రి వేళల్లో అగ్నిగుండం వేస్తారు. నిప్పుల మీద నడవడం లాంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. పెద్ద ఊరేగింపులు, ప్రదర్శనలు, ప్రార్థనా సమావేశాల వల్ల స్థానికంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలను ప్రతి ఏడాది రాష్ట్ర పోలీస్ ట్రాఫిక్ సిబ్బంది తీసుకోవడం విశేషం. ఇక మొహరం గురించి చారిత్రాత్మకమైన విషయాలు తెలుసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహరం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది వేలుగా సాగుతుంది. దీనికి అద్దం పట్టేలా ప్రసిద్ధ యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య 1830 జూన్ 29 నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహరం పండుగని తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాదు ప్రాంతంలో జరిగిన మొహరం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు. షహర్ అంటే హైదరాబాదుకు, కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహరం పండుగ ప్రబలమైన ఉత్సవము. ఈ ఉత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము ఆ షహరులో ఎక్కువగా ప్రకాశించుట చేత అనేక వేల మంది ఇతర మతస్థులుగా ఉండేవారు కూడా షహరుకు వచ్చి ఆ 9వ దినము మొదలు ఆఖరు వరకు నుంచున్నారు అని కాశీయాత్ర చరిత్ర పుస్తకంలో మొహరం గురించి ప్రస్తావించడం గమనార్హం. మొహరం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాక అన్యాయం మరియు అసత్యాలపై ధర్మం సాధించిన విజయానికి మరియు త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. మొదట చెప్పినట్టు భారతదేశం గెజిటెడ్ సెలవుగా మొహరం పాటిస్తారు. మొహరం అసూరా రోజు అంటే మొహరం నెల 10వ రోజు గెజిటెడ్ సెలవు దినం కాబట్టి ఆ రోజు తపాలా కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూసివేస్తారు లేదా ఆ రోజున పనివేళలు తగ్గించుకోవచ్చు.
1: ఇంతవరకు మీరు మొహరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు షేక్ హసీనా గారి ప్రసంగాన్ని విన్నారు. మొహరంకి సంబంధించిన అనేక విశేషాలు మనతో పంచుకున్నారు షేక్ హసీనా గారు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మరి ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
4: మాటైనా
2: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో.
4: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
4: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
5: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు

భారతం ఈ చిత్రం కోసం జానకి బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం అదృష్ట దీపక్, చక్రవర్తి స్వరకల్పన. ఇప్పుడు వినండి మేడం ఈ చిత్రం కోసం జానకి పాడింది మరొక పాట విందాం. దీనికి సాహిత్యం భువన చంద్ర గారు, మాధవపతి సురేష్ గారు స్వరకల్పన.

సుదినమాయ భూలోకం సకలం శక్తిమయ మహిళలేలు సుదినమాయ భూలోకం సకలం శక్తిమయ అందరి గెలుచుతుందని ఎంతో అనంత సక్రియంతో అందరి గెలుచుతుందని ఎంతో అనంత సక్రియంతో ఉమయ్య దిన గోరు శుభ దినం నేడు.

ಕಬ್ಬರಿಸ ಕಬ್ಬರಿಸದಂತ

కార్యక్రమానికి సాంకేతిక సహకారంని అందిస్తున్నారు శ్రీ పి ప్రభాకర్, కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0874295038, మరో నెంబర్ 295039.

0: ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: హలో
0: హలో అమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి? గరీబ్పేట నుంచి నాగమణి గారు. నాగమణి గారు బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. మీ ఊర్లో వర్షం వస్తుందండి? మరి వ్యవసాయ పనులు ఎలా ఉన్నాయండి?
1: మామూలే మేడం, ఇంకా అక్యుములేట్ అయిపోయింది. ఎవరు సెలవడితే మాట్లాడేస్తారు మేడం.
0: నాగమణి గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు? మంచిదండి, మీరు అడిగినట్లుగా అడవి రాముడు చిత్రం నుండి మీకోసం పాట వినిపిస్తున్నాము, వినండి. ఓకే అండి.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: అట్లా సతీష్ మేడం, రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేడం, మాకు పులి బొబ్బిలి సినిమాలో పరిమళించి పున్నమిడు అన్న సాంగ్ వినిపించండి మేడం.
0: సతీష్ గారు డైరెక్ట్ పాట అడిగేశారు,
1: చెప్పండి అన్నారు కదా, అందుకనే చెప్పేశారు.
0: ఎలా ఉన్నాయి వ్యవసాయ పనులు?
1: ఇంకా నారు పోయలేదు, పోయాలి, వర్షం మరి రావాలన్నా వర్షానికి పోతుంది, కానీ ఇప్పటివరకు సరైన వర్షాలు లేక ఇక రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని వాతావరణం పరిమళించాలని, రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలన్న ఉద్దేశంతో ఈ సాంగ్ కూడా దానికి అనుగుణంగానే వాడడం జరిగింది.
0: తప్పకుండా అండి, మీ కోరిక ప్రకారము మనందరి కోసము వర్షం తప్పకుండా వస్తుంది. మరి ఈరోజు మీరు అడిగిన పాటను మరి మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, వింటున్న వారందరి కోసం మేడం ఈ పాట.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: హలో, నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్.
0: నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: నా పేరు యాకూబ్ పాషా, నేను కొత్తగూడెం బర్మకాం నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి యాకూబ్ పాషా గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, మీ పెయింటింగ్ వర్క్స్ ఎలా నడుస్తున్నాయి?
1: పెయింటింగ్ నడుస్తుందండి, ఇవాళ నాకు లోకల్లోనే ఉన్నాను, దగ్గరలోనే. అయితే మాకు ఈరోజు మాకు జానకి రాముడు సినిమాలో నుంచి పాట కావాలండి. అయితే నేను ముందుగా మన కొత్తగూడెం రేడియో స్టేషన్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటా, ఎందుకంటే మాకు మంచి మంచి కార్యక్రమాలు ఇస్తున్నారు. ప్రతి పండగకి సంబంధించి కూడా ఆ యొక్క పండగ విశిష్టత, పండగ రావడానికి మనం చేసుకోవడానికి గల కారణాలు, ఆ పండగను ఎలా చేసుకోవాలనే వివరాలు కూడా ఇస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా మొహరం గురించి చాలా చక్కగా చెప్పారు మేడం గారు. అలాగే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క పండగ విశిష్టతను తెలుసుకొని పండగను అదే విధంగా జరపాలని నేను కోరుకుంటున్నాను మేడం.
0: మంచిదండి యాకూబ్ పాషా గారు. ఆకాశవాణి మీది, మాది, మనందరిది.
1: అవునండి, మాకైతే బాగా కనెక్ట్ అయిపోయాను మేడం రేడియోకి. మాకు ప్రత్యేకంగా రేడియో శ్రోతలుగా చాలా మందికి పరిచయం అయినాం మేము రేడియో ద్వారానే. దాదాపుగా ఒక 200 కుటుంబాలు అంటే మన రాష్ట్రాల్లోనే కాక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము చాలా మందికి పరిచయం అయినా రేడియో ప్రోగ్రామ్ విని. ఇంకా కార్యక్రమాలు కూడా వాళ్ళు వింటున్నారు కాబట్టి మేము వాళ్ళకి కూడా పరిచయం అవుతున్నాం కాబట్టి సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన కొత్తగూడెం రేడియో స్టేషన్ వారందరికి కూడా.
0: మీకు కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ.

0: హలో
1: నమస్తే
0: హలో,
1: మేడం.
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోరవాలపల్లి.
0: బాగున్నారండి?
1: మీరు బాగున్నావా?
0: మేము కూడా బాగున్నాము.
1: మొహరం శుభాకాంక్షలు.
0: మీకు కూడా ముహర్రం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి.
1: మీకు, మీ సిబ్బందికి, డైరెక్టర్కి, అందరికీ.
0: ఓకే, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: పన్నెండు కాపుల నుంచి ఈనాడు కట్టుకున్న బొమ్మలు నెల పాట కావాలి.
0: పాడతారా?
1: కథాజునే కదా,
0: పాడాలి కదా.
1: కత్తేలే కత్తేలే కదా.
0: ఓకే, మరి మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: విజయ్ మాట్లాడుతున్నాను మేడం.
0: విజయ్ గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం.
0: విజయ్ గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: మాకు వెంకీ మూవీ నుండి గోంగూర తోట గల కాపు కాసా సాంగ్ కావాలి మేడం.
0: పాడతారా?
1: లేదు మేడం.
0: వింటారు?
1: వింటాం.
0: తప్పకుండా. ఏం చేస్తూ ఉంటారు విజయ్ గారు?
1: సెక్యూరిటీ గార్డ్ మేడం.
0: అవునండి. ఓకే అండి, మరి మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.

0: హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మొహమ్మద్ షాకిర్ మేడం, ఇల్లు ఆర్ఎన్ఆర్ కాలేజీ మాట్లాడుతున్నాను.
0: షాకిర్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు అందరు మంచిగా ఉన్నారా మేడం?
0: మేము కూడా బాగున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు?
1: ప్రజెంట్ అయితే రేడియో వింటాను మేడం.
0: ప్రజెంట్ రేడియో వింటున్నారు కాబట్టే మాకు ఫోన్ చేశారు. మీరు వర్క్ ఏం చేస్తూ ఉంటారు?
1: నేను బోర్ మోటార్లు బాగా చేస్తా అంట మేడం.
0: ఇంతకుముందు ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాళ్ళు?
1: అవును మేడం, ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేది అది వదిలిపెట్టేసి ఇప్పుడు బోర్ మోటార్లు బాగా చేస్తాను మేడం. నేను అన్న చిన్నపాతి గారు ఇద్దరం చేస్తాను మేడం.
0: ఓకే ఓకే, అంటే పొలాల బోర్స్ చేస్తూ ఉంటారా?
1: పొలాల ఇంటి కూడా, ఇంటి కూడా.
0: ఓకే ఓకే. షాకిర్ గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: మాయలోడు చిత్రం నుండి వర్షం పాట ఉంది కదా మేడం, అది కావాలి మేడం.
0: ఓకే, వర్షం వస్తుందా మీ ఊర్లో?
1: లేదు లేదు మేడం, మామూలుగా చినుకులు పడతానే పోతానే మేడం. దేవుడితోనే పేరు ఏంటంటే అన్ని మంచిగా వర్షాలు కురవాలని.
0: ఓకే అండి, మీకోసము మాయలోడు చిత్రం నుండి వర్షం సాంగ్ వినిపిస్తాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి మేడం.
0: రాధాపాసి గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా బాగున్నాము. భోజనం చేశారా?
1: చేసిన మేడం.
0: మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: నాకు చిట్టి చెల్ల సినిమా నుంచి అందాల పసి పాప అన్నయ్యకు తన పాపని పాట కావాలి మేడం.
0: తప్పకుండా రాధాపాసి గారు, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కుదవ నేరు బస్ నుంచి వెంకటేష్.
0: వెంకటేష్ గారు బాగున్నారా?
1: చాలా బాగున్నామ్మా.
0: భోజనం అయిందండి?
1: ఇంకా లేదండి, చేయాలి. ముందు ఫోన్ ప్రయత్నం చేస్తున్నా.
0: ఏంటి, ఇంకా షాప్ కట్టేయలేదా?
1: కట్టేసి వచ్చేసా ఇంటికి.
0: ఓకే వెంకటేష్ గారు, ఇప్పుడు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ఉత్తమ మహిళ కథానాయిక ఊర్వశి శారద పుట్టిన సందర్భంగా దేవుడు చేసిన పెళ్లి.
0: ఓకే, ఆ చిత్రంలో ఏ పాట కావాలి?
1: పాట నేర్పేటి పంతులమ్మ. రేడియో వింటున్న అందరి కోసం, మీకోసం, మా కోసం.
0: తప్పకుండా వెంకటేష్ గారు. ఇప్పుడు మీరు మెడికల్ షాప్లో చేస్తూ ఉంటారు కదా, కొన్నిసార్లు డాక్టర్ రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే మీరేం చేస్తారు?
1: అర్థం కాకపోతే

0: యాక్చువల్గా అర్థమైంది, ఎందుకంటే రోజు ఇస్తుంటాం కాబట్టి అర్థమవుతా ఉంటుంది. కొన్ని కొన్ని అర్థం కాబట్టి అడుగుతాం సార్ని.
1: మళ్ళీ వెళ్ళి అడిగితే ఏం విసుక్కోరండి డాక్టర్స్?
0: విసుక్కోరు, చెప్తారు. అదే కొత్త ఐటమ్ వచ్చినప్పుడు రాస్తారమ్మా. మామూలుగా పాట అంటే మనకు గుర్తుంటుంది, మన ఇష్టం.
1: ఓకే అండి, మరి మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: హలో,
1: మేడం
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: విజయనగర్ నుంచి రమాదేవి మేడం.
0: రమాదేవి గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా బాగున్నాము. ప్రజెంట్ ఏం చేస్తున్నారు రమాదేవి గారు?
1: చేలో ఉన్నాం మేడం.
0: చేలోనే ఉండి ఫోన్ చేశారు?
1: మరి
0: ఏం ఏం పని చేస్తున్నారు
1: మేడం? ఇంతకుముందు మనం కూరగాయ గింజలు వేసేది, కవర్ వేసి మళ్ళీ కవర్ తీసి గింజలు పెట్టడానికి కవర్ బాగు చేస్తున్నాం మేడం.
0: ఓకే ఓకే. రమాదేవి గారు మీతో పాటు ఎవరెవరు వింటున్నారు పాటలు?
1: అందరు ఉన్నారు మేడం. రమాదేవి, సత్యావతి, జ్యోతి, దుర్గా, లక్ష్మి, భవాని, సావిత్రి, పుష్ప, ఉమా.
0: చాలా మంచి గ్యాంగే ఉంది మీకు.
1: పది పదిహేను మంది ఉన్నాం మేడం. ఇవాళ 10 మంది వచ్చాం.
0: ఓకేనండి. మరి ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ఆపద్బాంధవుడు సినిమా నుంచి. ఔరామ్మక చల ఆలకించడం మరమిల్ల అంతరించగదల్ల పాట కావాలి మేడం.
0: మంచిగా పాడారండి. మీకోసం మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: హలో
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నా పేరు నూర్జహాన్ మేడం, నేను కొత్తగూడెం బర్మకామ్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: నూర్జహాన్ గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తల గురించి
0: చెప్తారా?
1: రెండు మాటలు చెప్పాలని.
0: చెప్పండి నూర్జహాన్ గారు.
1: మేడం, ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెము ఏమన్నా చెత్త చెదారం ఉన్నా కూడా బయట శుభ్రం చేసుకోవాలి, నీళ్లు ఆగిన కాడ కొంచెం గ్యాస్ ఉనే పోసుకోవాలి, ఇల్లు కూడా కొంచెం ఇది మన ఫినాయిల్ కానీ డెటాల్ కానీ వేసి శుభ్రం చేసుకోవాలి, బట్టలు కూడా బాగా మంచిగా ఉతుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి, కాబట్టి మనము ఆరోగ్యంగా ఉంటామని నేను అనుకుంటున్నాను మేడం.
0: మంచిదండి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా బాగా చెప్పారు. మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: ఈరోజు సినిమా పేరు భక్త కన్నప్ప, సినిమాలో నుంచి ఆకాశం దించాలా నిలవంక తుంచాలా తిగలో ఉంచాలా, ఆ పాట కావాలి మేడం.
0: తప్పకుండా. ఏంటంటే అడగకుండానే పాడి అడిగారు
1: మేడం. ఇంకొకటి, ఇప్పుడు రైతులు వ్యవసాయం స్టార్ట్ అయింది కాబట్టి ఒక చిన్న మాట మేడం.
0: చెప్పండి.
1: భూమిలో బంగారం దాచేవాడు రాజు అయితే అదే భూమిలో బంగారం పండించేవాడు రైతు మేడం. అదొక కొటేషన్ లాగా నేను ఆలోచించి రాసుకున్నా మేడం.
0: మంచిదండి, మంచి ఆలోచనలు మీవి. మాకు కాల్ చేస్తూ ఉండండి, మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కూడా శ్రోతలకి తెలియజేస్తూ ఉండండి. నూర్జహాన్ గారు, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: ఆర్టీ కాలనీ పాతపాలంతు నుంచి శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: శారదా సంపత్ కుమార్ గారు,
1: బాగున్నారండి?
0: మేము కూడా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా బాగున్నామండి.
0: మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: పుణ్యవతి చిత్రంలో ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట వినిపిస్తుంది.
0: పాడతారా?
1: మనసు పాడింది సన్నాయి పాట, కనులు ముకులి

0: కొద్దిగా పాడినా చాలా బాగా పాడారండి. ఓకే, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి. చెప్పండి.
1: మేరీ ఫ్యామిలీ, అరుణ, సునీల్ కుమార్, శారణ్, హారం.
0: ఓకే అండి, మీ పాట వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? కాదర్పాష గారు, చాలా దూరం నుంచి కాల్ చేశారు. బాగున్నారండి? మీ అభిమానమే మా పెట్టుబడి అండి. ఓకే అండి, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: మరుపురాని కథలో మన ఘంటసాల గారు పాడిన పాట గంగా యమునా తరంగాల తను వస్తుంది. ఎంత మంచిది మన దేశం.
0: ఓకే, చాలా మంచి పాట కోరుకున్నారు, మరి మీరు పాడగలుగుతారా?
1: అదే చెప్పాను, అదే నా పాట.
0: ఓకే ఓకే, మరి మీకోసం మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను నాగేశ్వరరావు ఎందుకండి, నెవరు బస్తి నుంచి మాట్లాడుతాను మేడం.
0: నాగేశ్వరరావు గారు బాగున్నారండి?
1: చాలా బాగున్నాను మేడం.
0: భోజనం అయిందండి?
1: భోజనం అయింది మేడం. లైన్ గురించి ట్రై చేశాను, ఇక దొరకదని ఎనిరిస్తా పడిపోయాను. లాస్ట్ లో ఫైనల్ గా ట్రై చేస్తే దొరుకుతుంది. ఒకటి, మన కార్యక్రమాలు అన్ని బాగున్నాయి మేడం. ప్రతి కార్యక్రమం చాలా చెప్పుకోదగ్గ విశేషమే. అందులో నాకు కార్యక్రమాల పైన, అన్ని కార్యక్రమం పైన తొందరగా ఒక అభిప్రాయం చెప్పాలని ఉంటది, కానీ లైన్ కలవడం. అయితే ఈ మధ్యన విజ్ఞాన వీచికల్లోని ఒక చక్కటి కార్యక్రమాన్ని విన్నాను. ఆ రోజుల్లో శీతల గిడ్డంగుల గురించి, ఇప్పటికీ శీతల గిడ్డంగులు వచ్చినాయండి. వ్యవసాయదారులు దాచుకోవడానికి ఉపయోగించే విత్తనాల పరిశుద్ధత, వాటి గురించి, జాగ్రత్త గురించి నేను విన్నాను. దానిపైన అభిప్రాయం చెప్పాలన్నా, ఆ రోజుల్లో కావు పాతర్లు అని ఉండేవి. పాతర గొయ్యి గుంట తీసేసి నది ఇంట్లో అండి, నది పందిల్లో కానీ ఇంట్లో కానీ ఆ గొయ్యి తీసేసి ఆ గోతుల ధాన్యాన్ని
0: దాచిపెట్టుకునేవాళ్ళు.
1: చుట్టూ ఎండుగడ్డి అంటే అదే, ఏ ధాన్యం అయితే దాస్తున్నామో అదే ధాన్యానికి చుట్టూ ఎంటి, ఆ ఎంటు ఎంటు అనేది ఎంటు చుట్టూ ఎంటులాగా చుట్టేసి దాన్ని ఆ కావు పాత్రలో చుట్టేసి ఆ గడ్డి చుట్టి అక్కడిని అందులో ధాన్యాన్ని దాచిపెట్టుకునేవాడు. సీజనల్ గా ఉపయోగించేవాడు. వర్షాకాలం అయిపోయే మూమెంట్ లో ఆ ధాన్యాన్ని తీసేసి బాగా ఆ కావు పాత్రలో బాగా కాయేసి ఉండేది అనమాట. ఆ ధాన్యాన్ని చక్కగా ఒదిగయ్యేది, అన్నం కూడా ఒదిగయ్యేది. అప్పట్లో
0: మాగినటువంటి ధాన్యము అన్నము ఒదుగవుతుంది.
1: ఒదుగవుతుందండి, మాగిన ధాన్యము ఒదిగయ్యేది. ఎంత చక్కగా ఉండేది ఆ రోజులలో. ఎక్కువ వరి కంటే ఎక్కువ ఇది జొన్నలు, బాగా జొన్నలు పాత్రలు పెట్టేవాళ్ళు. ఆ విషయాన్ని నేను చెబుదాం అనుకున్నాను, నాకు టైం దొరకలేదు, నాకు ఎక్కడ లైన్ కలవలేదు. దరిదాపుగా ఇన్ని కూడా నేను 10-15 రోజులు అవుతుంది అనుకుంటా కార్యక్రమం ఇన్ని. అలాంటి కార్యక్రమాలు చాలా అరుదు, చెప్పటం అరుదు. మరి ఆ రోజు వారికి ఎలా సేకరించారో చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు చెప్దాం అనుకున్నా వ్యాఖ్యాత గారికి.
0: నాగేశ్వర గారు, ఈ రోజుల్లో కూడా మనము మన గ్రామాల్లో చూసినట్లయితే సేమ్ అదే పద్ధతిలో వాటిని, చిన్న గిడ్డంగుల్ని వాళ్ళు ఏమంటారంటే బోరేలు అంటూ ఉంటారు. ఈ మన వెదురుతో అల్లినటువంటి బుట్టల్లో చాలా పెద్ద సైజులో పెడతారు, లేదా మనకు ఇటుకలతోటే సిమెంట్ తోటి చక్కగా నిర్మించి వాటికి చిన్న హోల్ లాంటిది పెట్టి సేమ్ టు సేమ్ తీసుకుంటున్నారు ఈ రోజులలో కూడా.
1: ఈ రోజుల్లో పల్లెటూరులో కొన్ని చోట్ల తీసుకున్నారు. మిగతా ఏంటంటే శీతల గిడ్డంగులు అని వచ్చినాయండి, ఇప్పుడు ఎలక్ట్రికల్ తో నడిచేది, వాటిలో ఉపయోగిస్తున్నారు. మిర్చి అయితేనండి, ఇంకా మిగతా ఇతర పచ్చి మిర్చి ఇలాంటి అన్ని ధాన్యాలు అంటే వాళ్ళకు చేతనైన వాళ్ళు, కలిగి ఉన్న వాళ్ళు పని అది. మామూలు చిన్న చిన్న సన్నకారు రైతులు చేయలేరండి. ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి. నా చిన్నతనంలో బాగా ఎక్కువ కావు పాదట్లలో ఈ ధాన్యాన్ని, ఆ జొన్నల్ని ఎక్కువ దాచిపెట్టుకునేవాళ్ళు. వరి అంటే మీరు అన్నట్టు కరెక్ట్, గుమ్ములు ఉండేవి, వెదురుతో తయారు చేసిన గుమ్ములు, గాజలు అనేవాళ్ళు. గాజలని కుండలతో పెద్ద పెద్ద గాజలు ఉండేవి, కుండ గాజలు. ఆ గాజల్లో కూడా దాచిపెట్టుకునేవాళ్ళు. అలా చాలా సంతోషం వేసింది. ఆ వ్యాఖ్యాత గారు ఎక్కడ సంపాదించారో మొత్తానికి అయితే ఆ రోజు నేను విన్నా, తర్వాత చెప్తా అనుకున్నా, సమయం దొరకలేదు. ఈ రోజు అయితే చెప్పానండి. ఇంకొకటి మేడం, ఈ శ్రోతల్లో కూడా దయచేసి ప్రతి మేము రేడియో ఇనే శ్రోతలమే ఫస్ట్ బెస్ట్ సెకండ్ అనేది కొట్లాడుకోవాల్సి వస్తుందండి. మీరు ఫస్ట్ నేను ఫస్ట్ అంటే మీరు ప్రోమో చెప్పరు, చెప్పక దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉంటారు ఒక్కొక్కళ్ళు.

0: దొరికిన దొరికి అనుకోండి, దొరికిన వాళ్ళకి దొరుకుతుంది, దొరికిన వాళ్ళకి దొరకలేదండి. శ్రోతలు కూడా నా తరపున నేను 10 మంది శ్రోతల్ని చెప్పారండి, వాళ్ళు లెటర్స్ రాస్తున్నారు, పోతే ఫోన్లు చేస్తున్నారు, ఎవరు అడిగినా కలవట్లేదు కలవట్లేదు ఫోన్లు. కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు ఉంటలేదండి, నేను కొత్తవాడిని కాదు పాతవాడిని. అలాంటి నాలా మిగతా కొన్ని స్టేషన్లో మేడం వాళ్ళు ఆంక్షలు పెడుతున్నారు. మీరు ఎప్పుడు చేశారు శ్రోతలు, ఎన్ని రోజులు అవుతుంది, వారమా 10 రోజుల, ఒక 1 వారం రోజులు ఆగి చేయండి, కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. వాళ్ళే వ్యాఖ్యాతలే చెప్తున్నారు, మన దగ్గర అలాంటి అవకాశాలు లేదు చెప్పట్లేదు. అంటే మనకి పాసిబిలిటీ ఉంది కాబట్టి మన వాళ్ళు చెప్పట్లేదు ఇక్కడ. కానీ దయచేసి ఎవరైనా కొత్త శ్రోతలు ఉంటే అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మేడం.
1: తప్పకుండా మీ యొక్క విజ్ఞప్తి శ్రోతలందరూ వింటున్నారండి. ఎవరి యొక్క కుతూహలతను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
0: నాకు ఈరోజు మల్లీశ్వరి సినిమాలో భానుమతి రామకృష్ణ గారు పాడారు పాట.

0: దేశానందు తిరిగి చేరి అనే పాట ఉంటది చందమామ గురించి, లెటర్స్ గురించి కూడా అందులో వస్తాయి. చక్కగా పాట వినిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: తప్పకుండా అండి, మీరు కోరిన పాటను మేము వినిపిస్తున్నాము, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్ల వంచె నుండి. నా పేరు వేముల పరశురాం మేడం.
0: పరశురాం గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
0: మేము కూడా బాగున్నామండి. మరి మీ ఊర్లో వర్షాలు వస్తున్నాయండి?
1: నిన్న నైట్ పడ్డది మేడం. ఇప్పుడు జర ఎండ తక్కువనే, ఎండ ఏం లేదు, ఇవాళ చల్లగా ఉంది.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: సినిమా పేరు మేడం మనుషులంతా ఒకటే, అందులోంచి నిన్నే పిల్లాడు తానుంటుంది మేడం. అన్ని సినిమాల పేర్లు ఉంటాయి కావాలి. మా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మేడం.
0: ఓకే, మీరు అడిగిన పాటను మరి మీకోసం వినిపిస్తాము, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: లాస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నాగమణి అండి.
0: నాగమణి గారు ఎక్కడి నుంచి?
1: పెనగడప నుండి అండి.
0: పెనగడప నాగమణి గారు, మాకు చాలామంది నాగమణులు ఉన్నారు, అందుకనే ఊరు పేరు అడిగాము. నాగమణి గారు ఏం చేస్తుంటారు మీరు? ప్రజెంట్ ఖాళీగానే ఉన్నారా? ఓకే, రేడియో వింటూ ఉంటారా? రేడియో వింటూ ఉంటారా నాగమణి గారు? మీకు ఏ ప్రోగ్రామ్స్ మంచిగా అనిపిస్తుంది?
1: అన్ని పాటలు ఎక్కువ వింటాం మేడం, పనికి వెళ్ళి పాటలే వింటాం, అన్ని వింటూనే ఉంటాం మేడం.
0: చాలా మందికి పాటలు అంటేనే ఇష్టం కదా, పాటలు వింటూ పని చేసుకుంటే అలుపు సలుపు ఉండదు. ఓకే అండి నాగమణి గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: పాపం పసివాడు సినిమా నుంచి అమ్మా చూడాలి, నిన్ను నాన్నని చూడాలి, నాన్నకు ముస్తు ఇవ్వాలి, ఒడిలో దూరపోవాలి అనే పాట కావాలి.
0: మంచిగా పాడారు నాగమణి గారు, మీరు కాల్ చేస్తూ ఉండండి, మీకు ఇష్టమైన పాట అడగండి, మీరు కూడా పాడండి. ఓకేనా?
1: ఓకే మేడం.
0: ఓకే, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం.

మరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించారు శ్రీ పి ప్రభాకర్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన సూపర్ హిట్స్ వారి చంటిగాడు చిత్రం నుండి పాటలు వింటారు.

శ్రోతలు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఆహుతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

అనుకున్నాను, ఏదేదో ఊహించావు, నీదేనని కలగన్నావు. కలలు కరివి, కళ్ళు కరివి, ఎలా కుదురుతుందిరా, ఏం మిగులుతుందిరా, ఏం మిగులుతుంది ప్రేమమా.

నవ్వు చూద్దాం. నవ్వలేదు కదా, నవ్వమంటే నవ్వలేదు. నువ్వు రమ్మంటే రాదురా నవ్వు, ఇవ్వమంటే ఇవ్వలేరు, ఇచ్చారంటే తీసుకోరు. అంతేరా జీవితం, అంతే అంతే.

రావణుడే రాముడైతే ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మరో పాట వినండి, చిత్రం గజదొంగ.

అదంతా ఒక కళ, ఫీడ కళ. ఫర్గెట్ ఇట్.

0: ಬಳಗ ಮಚ್ಚೆ ಪ್ರೇಮ, ನೀತಿ ಮರತಿಯೇ ಮಚ್ಚೆ ಪ್ರೇಮ, ಇದೇನಾ ಪ್ರೇಮ.
1: ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగా హెడ్జ్పై చిత్రగీతాలు వినిపించడానికి వచ్చాను మీ రేడియో నేస్తం వినీలా ఆకుల. ఇప్పుడు వినండి అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి అల్లుడు సీను. చిత్రం కోసం కార్తీక్ హరిణి గానం చేసిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి అసెంబ్లీ రౌడీ చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి అతడే ఒక సైన్యం చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తల ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపడతారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు త్వరలో పూర్తి చేసి ఈ వానాకాలం సీజన్లో రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని బీర్పూర్ మండలంలోని ప్రాజెక్టును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్టంలో అభివృద్ది జరుగుతోందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలోని బారేగూడ శివపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 2 మహిళా సమాఖ్య భవనాలు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు జగిత్యాల జిల్లా బీర్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట అధ్యకుడు రామ్ చంద్రరావు డిమాండ్ చేశారు. ఈరోజు పార్టీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిపి జెండా ఊపి ప్రారంభించారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ
1: నార్కోటిక్ డ్రగ్స్ మీద వాళ్ళు ఉపపాదం మోపడం జరిగింది. అదే విధంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అనేక వింగ్స్ కలిపి, ప్రభుత్వ శాఖలు కలిపి, సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు ఒక సోషల్ ఇవిల్ గా భావించి సమాచారాన్ని లోకల్ పోలీస్ స్టేషన్ కు అందేట.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా జిల్లా పోలీస్ శాఖ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐఎంఏ డాక్టర్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుండి వినాయక చౌరస్తా వరకు సాగింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ఈరోజు ఖమ్మంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఖమ్మం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్యలతో కలిసి ప్రారంభించారు. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనే నినాదంతో వరంగల్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ నగరంలో 2K రన్ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేములవాడ రూరల్ మండలం, వేములవాడ పట్టణ పరిధిలోని బీఎల్ఏలు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

0: చిత్తూరు కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఐటీడీఏపీఓ రాహుల్ ఈరోజు బూర్గంపాడు, వీరవెండి, మూతి పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఇంటింటికి తిరిగి ఎన్యుబరేషన్ ఫారాలు పంపిణీ చేసి ఓటర్లకు అవగాహన కల్పించారు. రిజర్వేషన్ల స్వర్ణోత్సవ యాత్ర సందర్బంగా ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో చేపట్టిన యాత్ర నాగర్ కర్నూలుకు చేరుకుంది. ఇందులో భాగంగా బిజినేపల్లి మండల కేంద్రంలో సభ నిర్వహించారు. అనంతరం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నాయన్నారు. ఈ సమాపేశంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రాందాస్ నాయక్, బాలు నాయక్, మురళీ నాయక్, జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, ట్రైకాన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాడులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సింగనగూడెం 2BHK కాలనీలో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. భువనగిరి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని సింగనగూడెం 2BHK కాలనీని ఆయన ఈరోజు సందర్శించారు. విద్యార్థులు, యువత కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యకుడు బీఎల్ ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని చౌక ధరల దుకాణాల తీర్ల నియామకానికి జూన్30న ఐసీఓడిలో సమావేశ హాల్లో ఉదయం 10:30 రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరానికి ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడి మొక్కును చెల్లించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాదును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ఆదౌ ముఖ్య వార్తాః. గృహమంత్రి అమిత్ షాహ్ మాదక ద్రవ్యానాం విరుద్ధం సంయుక్త సంఘర్షస్య ఆహ్వానం కృతవాన్. తేన ప్రతిపాదితం యత్ మాదక ద్రవ్యానాం విభీషికా రాష్ట్రీయ సురక్షాయాః యూనాం భవిష్యస్య కృతే చ సంకటం జనయతి. అయోధ్యాయాః రామ మందిర దాన రాశి స్థేయ ప్రకరణే 8 జనాః నిగడితాః. పెక్సిలికా సంధౌ కృత్రిమ బుద్ధిమత్తా ఆపూర్తి శృంఖలాయై భారతేన సహ 34 దేశానాం హస్తాక్షరం జాతం. మొహరం పర్వణి ప్రధానమంత్రిణా హజరత్ ఇమామ్ హుసేనస్య త్యాగాః సంస్మృతాః. అపి చ క్రీడా వార్తాసు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాం భారతస్య యువా క్రీడకః రౌనక్ చౌహానః చీనీ తైపే క్రీడకం చౌ తియెన్చేన్ ఇత్యముం పరాజిత్య ప్రాగుపాంత్య చక్రం ప్రావిశత్.

0: आर्थिक विषयाणाम् अमेरिका उपसचिवः जैकब हेलबर्गः अवोचत् यत् एआई अवसरे संयुक्त विवरणम् इत्यस्य अन्तर्गतं प्रतिभागी देशाः एआई युगे विकासानुकूलं नवीनतानुकूलं च नियामक दृष्टिकोणं प्रति सहमतिं प्रदर्शितवन्तः। प्रतिनिधिभिः सह संवादे श्री हेलबर्गः प्रत्यपादयत् यत् अमेरिका भारतेन सह स्वस्य सहभागितां सुदृढीकर्तुं सोत्साहम् अग्रे आयाति। अस्मिन् शिखर सम्मेलने भारतस्य प्रतिनिधित्वं इलेक्ट्रॉनिक सूचना प्रौद्योगिकी मंत्रालयस्य सचिवेन एस कृष्णन महोदयेन अथ च भारतीय उद्योग क्षेत्रस्य प्रतिनिधिभिः कृतम्। अद्य देशस्य विभिन्न भागेषु आशुरा ए मुहर्रम पूर्ण श्रद्धया गांभीर्येण च आचर्यते। अयम् दिवसः पैगंबर मोहम्मदस्य दौहित्रस्य हजरत इमाम हुसैनस्य वीरगतिं संस्मरति। हजरत इमाम हुसैनः कर्बला युद्धे सत्यस्य सदाचारस्य न्यायस्य च रक्षणार्थं स्वप्राणाहुतिम् अयच्छत्। अस्मिन् अवसरे देशे स्थाने स्थाने ताजिया यात्राः निष्कास्यन्ते। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य हजरत इमाम हुसैनस्य त्यागं संस्मृतवान्। सामाजिक अन्तर्जालीय माध्यमेन प्रेषिते संदेशे तेनोदीरितं यत् हजरत इमाम हुसैनस्य जीवनं सत्यस्य न्यायस्य च पथि दृढतया स्थातुं अद्यापि जनान् प्रेरयति। अत्रावधेयं यत् राष्ट्रीय राजधान्यां देहल्यां जामा मस्जिद निजामुद्दीन ओखला महरौली इत्यादिषु विभिन्न प्रमुख स्थानेषु मुहर्रम यात्राः आयोज्यन्ते। भारतस्य विदेश मंत्री डॉ एस जयशंकरः अस्य मासस्य चतुर्विंशति पंचविंशति दिनांकयोः दक्षिण कोरिया देशस्य आधिकारिक यात्रां विहितवान्। स्वयात्रावधौ डॉ जयशंकरः द्विपक्षीय संबंधान् सुदृढीकर्तुं दक्षिण कोरियायाः विदेश मंत्रिणा चो ह्यून इत्यनेन सह विस्तृतां उच्चस्तरीय चर्चां विहितवान्। उभाभ्याम नेतृभ्याम अनेक प्रमुखाणाम क्षेत्राणाम सहयोगस्य समीक्षा कृता यत्र व्यापार निवेशौ वित्तीय सहयोगः रक्षा सुरक्षा प्रविधयः नवाचाराः संस्कृतिः शिक्षा तथा च परस्पर जनसंपर्कः सम्मिलिताः सन्ति। ताभ्याम क्षेत्रीय वैश्विक परिदृश्यानां विषये अपि विचाराणां विनिमयीकरणं कृतं तथा च बहुपक्षीय मञ्चेषु सहकार्यं वर्धयितुं उपायानां विषये मंत्रणा कृता। विदेश मंत्रालयानुसारं द्वाभ्यां मंत्रिभ्यां भारत दक्षिण कोरिया संबंधेषु नूतन गतिशीलतायाः स्वागतं कृतं। सहैव भारत दक्षिण कोरिया विशेष रणनीतिक संधिं इतोपि अग्रे नेतुं अविरतं संपर्के स्थातुं सहमतिः प्रकटीकृता। भारतस्य रौनक चौहानेन अद्य फुटलन नगरे यूएस ओपन बैडमिंटन प्रतियोगितायां चीनी ताइपे इत्यस्य पुरुष एकलस्य क्रीडकं चाउ टीएन चेन इत्येतं 1:17.27 अंकैः पराभूय प्रागुपान्त्य चक्रीय द्वन्द्वे पदार्पणं कृतम्। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम डॉक्टर बी आर अंबेडकर।
2: आकाशवाणी కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. 6:35 చిత్రగీతాలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చేపల పెంపకంలో మేతల యాజమాన్యం మరొక అంశం వర్మీ కాంపోస్ట్ పంటకు ఎంతో అవసరం. అనంతరం జానపద గేయాలు వింటారు. 8:00 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసార వివరాల్లో ఉదయం 5:55 పదపద ముందుకు దేశభక్తి గీతం వింటారు. 6:10 అంజలి భక్తి గీతాలలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పి స్వప్న. 6:35 రైతు సమాచారంలో వేరుశనగ సాగు వివరాలు తెలుసుకుంటారు.

7:15 రూపకంలో భాగంగా పల్స్ పోలియో చుక్కల మందు అవగాహన. కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎస్డి రాజ్కుమార్ గారితో పరిచయం. 7:45 జిల్లాలో గతవారం సమీక్ష. సమీక్షకులు డి వెంకటేశ్వరరావు గారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:30 సాయంత్రం 7:45 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రసారం. తొమ్మిది ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్న కార్యక్రమంలో 12:10 శాస్త్రీయ సంగీతంలో భాగంగా నిషల్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 12:40 చిత్రగీతాలు. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:45 జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసార వివరాల్లో 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో 29వ తేదీ సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూమి పులకరించింది ప్రత్యేక కార్యక్రమం ప్రసారం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 మధురిమ. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారం. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి చింతకాయల రవి చిత్రం నుండి రాజేష్ శ్రేయా ఘోషల్ గానం చేసిన ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇప్పుడు వినండి డాడీ చిత్రం కోసం శంకర్ మహదేవన్ ఆలపించిన పాట.

0: కొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
2: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
0: ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు జూన్ మాసంలో చెరుకు పంటలో చేపట్టవలసిన వివిధ వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా పల్లపు భూములు సాగు చేసిన చెరుకు తోటలు సాధారణంగా నీటి ముంపుకు గురి కావడం గమనిస్తుంటాం. వర్షాకాలంలో కురిసే బలమైన వర్షాలు, వేగంగా వీచే గాలుల వలన పెరిగిన చెరుకు తోటలు పడిపోవడం గమనిస్తుంటాము. పడిపోయిన చెరుకులు భూమికి తగలడం వలన కానుపుల దగ్గర వేళ్లు ఏర్పడి

రసములో పంచదార శాతం గణనీయంగా తగ్గుతుంది. చెరుకు పంట పారే నీటిని కొంతవరకు భరించగలదు గాని నిల్వ నీటిని ఏమాత్రమూ సహించలేదు. తోట వయసు 4-5 నెలలప్పుడు అంటే జూన్ జులై మాసాల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలం తోటలు బాగా పెరగాలంటే ఎక్కువ కాలం నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అందుకు ప్రతి 15 మీటర్లు ఒక లోతైన కాలువ తీయాలి. అందుకు ప్రతి 15 మీటర్లకు ఒక లోతైన కాలువ తీసుకోవాలి. అలా తీయటం వలన చాళ్లలోని నీరంతా ఈ ఊట కాలువలో వచ్చి మురుగునీటి కాలువలోనికి పోతుంది. నీటి వసతి తక్కువగా ఉండి ఎద్దటికి గురైన తోటల్లో తొలకరి వర్షం పడి వాతావరణం చల్లబడి తర్వాత ఎకరాకు అదనంగా 50 కిలోల యూరియాతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్లలో దగ్గరగా వేసినట్లయితే పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకొని ఎదుగుదలకు తోడ్పడుతుంది. వేరు లద్దె పురుగు తేలిక నీళ్లలో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగు మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తద్వారా దాదాపు 50% పురుగులను నిర్మూలించవచ్చు. ఎదిగే తోటల్లో ఈ పురుగు నివారణకు టెట్రా నిలిప్రోల్ 0.4%, WW ఇంకా పిప్రోనిల్ 0.6%, WW GR లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 15.75%, WW ఇంకా క్లోథయానిడిస్ 26.20%, WW SGR గుళికలను ఎకరాకు 12 కిలోలు చొప్పున మొక్కల మొదళ్ల దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తే ఈ పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పురుగును సమర్థవంతంగా నివారించుటకు 200 గ్రాములు పిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ 40%, 400 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ప్రౌఢ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు. ఇక వాతావరణం మబ్బుగా ఉండి 19-35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత 80-90% గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్లపేను అభివృద్ధి చెందుతుంది. దీని యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తీయని జిగట పదార్థంలాగా ఉండి కిందున్న ఆకుల పైభాగన పడి దాని మీద సూటి మోల్ట్ అని నల్లని శిలీంద్రం పెరిగి ఆకు మసిబారిపోతుంది. గాలి ద్వారా 1.5-2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. పంటకు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగలబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు క్లోరోపైరిపాస్ 20% వేసి కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు తొందరగా మే జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు మొవ్వుకుళ్ళు తెగులు ఉధృతంగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల మొవ్వు ఆకులు మొదలు భాగం పాక్షికంగా తెల్లగా అవుతుంది. మొవ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు. ఒక్కొక్కప్పుడు చుట్టుకొని పోతాయి. ఆకుల మొదల్లో పాలిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి ఆ చార వెంబడి ఆకు చిట్లిపోతుంది. మొవ్వ కుళ్ళిపోతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. మొవ్వ కుళ్ళకపోతే వర్షాలు తగ్గగానే తెగులు ఉధృతి తగ్గి మొక్కలు మామూలు స్థితికి వస్తాయి. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం గాలిలో హెచ్చు తేమ తృప్పు తెగులు వృద్ధి చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. తెగులు నివారణకు 1 మిల్లీలీటరు అజాక్సిస్టోబిన్ 15.2%, ఇంకా డైఫెన్కొనజోల్ 11.4%, WW లీటర్ నీటిలో కలిపి ద్రావణము ఆకుల పైభాగం తడిచేలా పిచికారీ చేసి నివారించుకోవాలి. ఇక చీడపీడల నిర్వహణ గురించి ఈ విధంగా. గుంట నారుమడికి నారు పీకడానికి వారం రోజుల ముందుగా కార్బోప్యూరాన్ 3G గుళికలు 400 గ్రాములు లేదా పిప్రోనిల్ 300 గ్రాములు చొప్పున వేసుకోవాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడి ఎక్కువగా

0: ప్రకాశిస్తుంది. కాబట్టి అవసరాన్ని బట్టి కార్బోప్యూరాన్ 10 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3g/8 కిలోలు వాడుకోవాలి. వరిలో సూచించని పురుగు తెగుల మందులు, సింథటిక్ పైర్థ్రాయిడ్స్, బయోమందులు వాడడం వల్ల చీడపీడ సమస్యలు ఎక్కువ అవుతాయని రైతులు గుర్తించుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వ్యవసాయ పనులు చేపట్టి రైతులందరూ చక్కటి పంటలు పండించి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: చిత్రగీతం విన్నారు. ఈ ప్రసారంలో ఈ రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఈ చెప్పడానికి వచ్చినావు నైట్కి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలుకు తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. రెండు T20ల సిరీస్ లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్ లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని, తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి, జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం, ఆర్థిక

0: ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వెదిస్తోందని, దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్దం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమాపేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోగా 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా నషా ముక్త్ భారత్ ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికా దళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హార్మిట్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త బునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్ లో మంత్రి ప్రసంగిస్తూ వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి, ఆవిష్కరణలు, పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండూ కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
2: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए AI बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమాపేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణ మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర

0: అవగాహన సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం ధర్మం న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజరత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమాం సత్యం న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా, షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడుపటి వార్తలందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 2వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో చేపల పెంపకంలో మేతల యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. మరొక అంశం వర్మీ కాంపోస్ట్ పంటకు ఎంతో అవసరం. ఇప్పుడు వినండి రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమం ప్రసారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో చేపల పెంపకంలో మేతల యాజమాన్యం గురించి తెలుసుకుంటారు.
1: చేపల పెంపకం సాగునీటి చెరువులు కుంటలతో పాటు ప్రత్యేకంగా త్రవ్వుకున్న చెరువులలో చేపడుతున్నారు.

అధిక చేపల దిగుబడికి గాను రైతులు అనేక రకాలైన కృత్రిమ మేతలను పెంపక సమయంలో చేపలకు అదనపు ఆహారంగా ఇస్తున్నారు. కాని దిగుబడులు పెరిగినా చేపల ఉత్పత్తి ఖర్చులు మాత్రం రానురాను గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సుమారుగా 60% పైగా ఖర్చులు కేవలం మేత కొరకే అవుతోంది. పాక్షిక సాంద్రత పద్ధతిలో గాని సాంద్ర పద్ధతిలో గాని చేపల పెంపకం చేపట్టేటప్పుడు నిర్ణీత సమయంలో అవి మార్కెట్ సైజుకు రావాలంటే మంచి నాణ్యత కలిగిన సమతుల్యత గల మేతలను ఇవ్వడం తప్పనిసరి. దీనివలన చేపల పెరుగుదల బాగుండడమే కాకుండా చేపలు వ్యాధి నిరోధక శక్తిని పొంది వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. ఆక్వా పరిశ్రమలో చేపలకు మేతగా వ్యవసాయ పరిశ్రమల నుండి వచ్చిన ఉప ఉత్పత్తులైన తవుడు, నూనె తీసిన తవుడు, వేరుశెనగ చెక్క పిండి, నువ్వుల చెక్క, మొక్కజొన్న ఇలాంటి వాటిని ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 2 రకాల మేతలు అందుబాటులో ఉన్నాయి. అవి పొడి మేతలు, అలాగే పెల్లెట్ మేతలు. చేపల పెంపకంలో తవుడు, నూనె తీసిన వేరుశెనగ చెక్క, పత్తి చెక్కలను చేపలకు ఆహారంగా ఇచ్చే పొడి మేతలు, ఇటీవల అక్కడక్కడ రైతులు బీర్ ఫ్యాక్టరీల నుండి వచ్చే మొక్కజొన్న పిప్పిని కూడా చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. చేపల పెంపకంలో ఇటీవలి కాలంలో పెల్లెట్ మేతలు కూడా వినియోగంలోకి వచ్చాయి. ఇవి వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. అలాగే వివిధ రకాల చేప జాతులకు అవసరమైన మేత రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో నీటిలో తేలే మరియు నీటిలో మునిగే మేత రకాలు కూడా ఉన్నాయి. చేపల ఉత్పత్తికి మరియు వినియోగించిన మేతకు మధ్య గల నిష్పత్తిని ఆహార నియమ నిష్పత్తి లేదా FCR అంటారు. అంటే 1 కిలో చేప పెరగడానికి అవసరమయ్యే మేత పరిమాణం ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. చెరువు నీటి నాణ్యత సరిగా ఉండాలంటే తక్కువ FCR ఉన్న మేతను ఎంచుకోవాల్సి ఉంటోంది. రైతులు మేతల ఎంపికలో నాణ్యతను ముఖ్యంగా గమనించాలి. చేపల చెరువులలో ప్రతి నెల శాంప్లింగ్ చేసుకుని FCR ను ఉత్పత్తి వ్యయాన్ని విధిగా లెక్కించుకోవాలి. రోజువారీ ఫీడింగ్ వివరాలను 1 రిజిస్టర్ లో తప్పకుండా నమోదు చేసుకోవాలి. మేత వ్యయాన్ని FCR ను లెక్కించుకోవడానికి అందుకు అవసరమైన మార్పులు చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తోంది. చేపల సైజును ఉష్ణోగ్రతను అనుసరించి చేపల బరువులో కనీసం 2 నుంచి 10% వరకు మేతను ఇవ్వాల్సి ఉంటోంది. రోజూ చేపలు తీసుకునే ఆహారాన్ని బట్టి ఇవ్వాల్సిన మేత పరిమాణాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. చేపలు చిన్నవిగా ఉన్నప్పుడు 1% రానురాను అంటే పెరిగే కొద్దీ 1% మేతను ఇవ్వాలి. అంటే చేపల శరీర పరిమాణం పెరిగే కొద్దీ ఇచ్చే మేత శాతం తగ్గిస్తూ ఉండాలి. ఉదాహరణకు హెక్టారు చెరువులో సుమారుగా 5,000 చేపలు ఒక్కొక్కదానికి సగటున 250 గ్రాములు బరువుంటే ఈ చేపలకు శరీర బరువులో కనీసం 3% మేత ఇవ్వాల్సి ఉంటోంది. దీనికోసం రోజుకు ఇవ్వాల్సిన మేత పరిమాణాన్ని లెక్కించుకోవాల్సి ఉంటోంది. స్వయంగా ముడి పదార్థాలు కొనుగోలు చేసి మేతను తయారు చేసుకునేవారు వీలైనంత వరకు ఎక్కువ రకాల మేత దినుసులు కలుపుకోవడం ద్వారా చేపలకు అవసరమైన సమతుల ఆహారాన్ని బట్టి తయారు చేసుకుని చేపలకు ఇవ్వాల్సి ఉంటోంది. చేపల పెంపకంలో పెల్లెట్ మేతలు పొడి మేతల కంటే ఉన్నతమైనవి. అలాగే ప్రస్తుతం వీటి వినియోగం కూడా క్రమేణా పెరుగుతోంది. పెల్లెట్ మేతలు సరైన FCR ను కలిగి ఉండి నీటి కాలుష్యాన్ని కలుగజేయవు. పెల్లెట్ మేతలలోని పోషక పదార్థాల స్థాయిలను మేతల సంచులపై ఆయా కంపెనీల వారు ముద్రిస్తూ ఉంటారు. కాబట్టి వీటి స్థాయి చేపల సైజుకు మరియు పెరుగుదలకు అనుకూలంగా ఉన్నది లేనిది చూసి నమ్మకమైన కంపెనీల మేతలనే కొనుగోలు చేసి వాడుకోవడం ఎంతైనా మంచిది. పొడి మేతలను రంధ్రాలు చేసిన సంచులలో తగిన పరిమాణంలో నింపి చెరువు నీటిలో పాతిన కర్రలకు లేదా ఏర్పాటు చేసుకున్న వైరు తాడులకు నిర్ణీత ప్రదేశాల్లో అక్కడక్కడ ఎకరా నీటి విస్తీర్ణానికి కనీసం 10 వరకు కట్టుకోవాలి. పెల్లెట్ మేతలను నేరుగా చెరువు నీటిపై చల్లుకోవచ్చు. ప్రతిరోజు 6 నుండి 7 గంటల మధ్య సమయంలో చేపలకు మేత ఇవ్వరాదు. ఎందుకంటే చేపలకు ఈ సమయంలో చెరువు నీటిలో ఆక్సిజన్ కనిష్ట స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో మేత వేస్తే చేపల పెరుగుదలకు ఎక్కువ మేత అవసరమవుతోంది. కాబట్టి 9 గంటల తరువాతనే అంటే 9-10 గంటల మధ్య ఇవ్వడం వలన మేత పూర్తి స్థాయిలో చేపలకు ఉపయోగపడుతోంది. మేతల సంచులను 6 బయట ఎండ తగిలేటట్లు నిల్వ ఉంచకూడదు. ఎండలో నిల్వ చేస్తే ఎండ వేడికి మేతలో పోషకాల స్థాయి తగ్గిపోతోంది. అలాగే మేత

అంచులు తేమ లేకుండా లేదా నీటితో తడవకుండా చూసుకోవాలి. నీటిలో తడిచినా అధిక తేమగా ఉన్నా మేతలో బూజు అభివృద్ది చెందుతోంది. ఫలితంగా హానికరమైన ఆఫ్లోటాక్సిన్లు అభివృద్ది చెందుతాయి. ఇవి చేపలకు ఎంతో హానికరమైనవి. బూజు పట్టిన మేతలను ఎట్టి పరిస్థితులలోనూ చేపలకు ఆహారంగా ఇవ్వకూడదు. రైతులు మేతలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకుండా సాధ్యమైనంత వరకు తాజా మేతలనే కొని వాడుకోవాలి. మేత సంచులను గాలిసోకే షెడ్లలో నేలపై కాని చెక్క బల్లలపై కాని అరలుగా నిల్వ చేసుకోవాలి. అలాగే 3-4 వరుసల మధ్య ఖాళీ ఉంచాలి. ప్రతిరోజు ఇచ్చే పొడి మేత సంచులను శుభ్రపరచుకుని దండానికి ఆరబెట్టుకుని కట్టుకోవాలి. లేనట్లయితే ఈ సంచులపై ఫంగస్ అభివృద్ది చెందుతోంది. బాగా ఆరిన తర్వాతనే తిరిగి ఈ సంచులను వాడుకోవలసి ఉంటోంది. చెరువు నీటి రంగు ఎక్కువగా ఆకుపచ్చ లేదా గోధుమ రంగుల్లో ఉంటే నీటిలో ప్లవకాల స్థాయి అధికంగా ఉన్నట్లు గమనించాలి. ఇలాంటి చెరువుల్లో వారానికి ఒకసారి మేతను ఇవ్వడం నిలుపుదల చెయ్యాలి. దానివలన చేపలు నీటిలోని ప్లవకాలను ఆహారంగా వినియోగించుకుంటాయి. ఫలితంగా కాస్త మేత ఖరీదు కూడా తగ్గిపోతోంది. చెరువు నీటిలో నాణ్యత సరిగా లేనప్పుడు అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మేత ఇవ్వటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. కనీసం ప్రతి నెలకొకసారి ట్రయల్ నెట్టింగ్ చేసి చేపల బరువు పెరుగుదలను చూసి మేత పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. చేపల పెంపకంలో ప్లవకాల ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుని ఉండాలి రైతు సోదరులు. చేపల పెరుగుదల నీటిలో లభ్యమయ్యే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. జలవనరుల్లో సహజ సిద్ధంగా కొన్ని రకాలైన సూక్ష్మ జీవులు అభివృద్ది చెందుతూ ఉంటాయి. వీటినే ప్లవకాలు అంటారు. ఇవి చేపలకు సహజ ఆహారంగా ఉపయోగపడతాయి. ఇవి అధిక మాంసకృత్తులను ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. కాబట్టి చేపల పెంపకంలో ప్లవకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్లవకాలు చేపల సహజ ఆహారం. వీటి ద్వారా చేపల పెరుగుదలకు అవసరమయ్యే సుమారుగా 40-60% వరకు మాంసకృత్తులతో పాటు ఇతర పోషకాలు అందుతాయి. చెరువు నీటిలో ఉత్పన్నమయ్యే విషవాయువులైన అమోనియా, నైట్రేట్ వంటి వాటిని ప్లవకాలు శోషించుకుని చేపలకు కలిగే హానిని తగ్గిస్తాయి. వృక్ష ప్లవకాలు నీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని తగ్గించి ఉదజని సూచికను స్థిరీకరించడంలో ఉపకరిస్తాయి. ప్లవకాలలో ఉండే వర్ణ ద్రవ్యాలు చేపల శరీరానికి మంచి రంగునిస్తాయి. చెరువు నీటిలో చేపలతో పాటు ఇతర జీవులకు అవసరమైన ప్రాణవాయువును ఉత్పత్తి చేయటంలో ప్లవకాల పాత్ర ఎంతో ఉంది. ప్లవకాలు ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు. వృక్ష ప్లవకాలు అంటే నీటిలో పత్రహరితం అనే వర్ణద్రవ్యం కలిగి ఉండటం వలన ఇవి కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా నీటిలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాగే కొన్ని రకాల చేపలకు ప్రధాన ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకు క్లోరెల్లా, డయాటమ్స్, కోరోసిరస్, స్కెలిటోనియా ఇలాంటివి. జంతు ప్లవకాలంటే ఇవి కూడా అతి చిన్న పరిమాణంలో ఉండే జీవులు. ఇవి వృక్ష ప్లవకాలను ఆహారంగా తీసుకుని పెరుగుతాయి. మనం సాగు చేసే చేపజాతులకు ప్రధాన ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. చేపలకు సుమారుగా 40-60% వరకు మాంసకృత్తులు జంతు ప్లవకాల ద్వారానే లభిస్తాయి. ఉదాహరణకు రోటిఫెర్స్, కోపిఫోడ్స్, క్లాడోసిరన్లను ఇలాంటివి. ప్లవకాల ఉత్పత్తిని తెలుసుకునేందుకు మనం చెరువులో నీటిని పరిశీలించాలి. చెరువు నీటిలో లభ్యమయ్యే ప్లవకాల స్థాయిని క్రమం తప్పకుండా తెలుసుకుంటే ఆహార యాజమాన్యం సులువుగా ఉంటోంది. ఇందుకు ప్లాంక్టాన్ నెట్ ఉపయోగపడుతోంది. దీనిని మత్స్యకారులే తయారు చేసుకోవచ్చు. సుమారుగా 1 అడుగు వ్యాసం కలిగిన ఇనుప చట్రానికి టెరీకాటన్ మస్లిన్ గుడ్డను గరాటు ఆకారంలో కుట్టించి వెడల్పైన మూతిని ఇనుప చట్రానికి బిగించాలి. 2వ వైపు మూతికి తగిన సైజులో సుమారుగా 10 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే తెల్ల గాజు నాలిక దీన్ని అమర్చాలి. చట్రానికి వెనుక పట్టుకోవడానికి వీలుగా తగినంత పొడవైన కర్ర పిడిని ఏర్పాటు చేసుకోవాలి. దీనినే ప్లాంక్టాన్ నెట్ అంటారు. ఆల్గాల్ బ్లూమ్స్ అంటే నీటిలో ఉష్ణోగ్రత, పోషకాల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుపచ్చ శైవలాలు అంటే ఆల్గే అసాధారణంగా వృద్ధి చెంది నీటిపై ఒక తెట్టువలె ఏర్పడి చెరువు నీరు ముదురు రంగులోకి మారిపోతోంది. వీటినే ఆల్గాల్ బ్లూమ్స్ లేదా ప్లాంక్టాన్ బ్లూమ్స్ అంటారు. ఆల్గాల్ బ్లూమ్స్ కు ప్రధాన కారణం మైక్రో

0: సిస్టస్ అనాబిన రకాలు. సాధారణంగా చెరువు నీటిలో 1 మిల్లీలీటరు నీటికి 100,000 కంటే ఎక్కువ సంఖ్యలో ఆల్గేలు ఉన్నట్లయితే అటువంటి చెరువులో ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడిందని నిర్ధారించుకోవచ్చు. ఇటువంటి చెరువు నీటిలో రంగు పారబోసినట్లుగా చెరువు నీటి పైభాగాన ఒక పొర మాదిరిగా తెట్టు వలె ఉండటం గమనించవచ్చు.
1: మీరింతవరకు చేపల పెంపకంలో మేతల యాజమాన్యం గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తర్వాత జానపద గేయం వినండి.

0: జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత వర్మీ కంపోస్ట్ పంటకు ఎంతో అవసరం ప్రసంగం వినండి.
1: వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవడానికి చాలా మంది రైతులు ఈ మధ్య ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు అంటే ఏంటి, ఎలాంటి వానపాములు ఉపయోగించాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ అంటే పంటల సాగులో వస్తున్న అనేక వ్యర్థ పదార్థాలను వానపాములను ఉపయోగించి తొందరగా కుళ్ళేటట్లు చేసి తద్వారా వచ్చిన కంపోస్ట్ను మనం వర్మీ కంపోస్ట్ అంటాము. వానపాముల పనితీరును బట్టి ముఖ్యంగా రెండు రకాలుగా మనం విభజించుకోవచ్చు, అంటే బొరియలు చేసే వానపాములు, బొరియలు చేయని వానపాములు. బొరియలు చేసే వానపాములను చూసుకుంటే ఇవి భూమి లోపలి పొరల్లో ఉంటాయి. ఈ రకాలు 90% మట్టిని మరియు 10% వ్యర్థ పదార్థాలను ఆహారం

0: తీసుకుంటాయి. ఇవి పొడవుగా ఉండి 8 నుంచి 10 అంగుళాల వరకు పెరుగుతాయి. పాలిపోయినట్లుగా ఉంటాయి. వీటి జీవితకాలం సుమారు 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ రకాలు నేలను బొరియలుగా చేసి గుల్లబరుస్తాయి. ఉదాహరణకి ఫెరటీమా ఎలాంగేటా, ఫెరటీమా ఏసియాటికా మొదలైనవి ఇందులో బొరియలు చేసేటువంటి వానపాములు. తర్వాత బొరియలు చేయని వానపాములు. ఈ రకం వానపాములు భూమి పైపొరల్లో తిరుగుతూ ఉండి 10% మట్టిని మరియు 90% వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకొని వాటిని జీర్ణించుకొని తద్వారా ఈ జీవన ఎరువుని వర్మీ కంపోస్ట్ని తయారు చేస్తాయి. ఇవి వ్యర్థ పదార్థాలను త్వరగా కంపోస్ట్గా మారుస్తాయి. ఈ రకం, ఈ నాన్ బరోయింగ్ రకాలు అంటే బొరియలు చేయని వానపాములు ఎరుపు లేదా ఊదా రంగు కలిగి చిన్నవిగా ఉంటాయి. ఇవి సుమారు 6 నుంచి 8 అంగుళాల వరకు పెరుగుతాయి. వీటి జీవితకాలం దాదాపు 28 నెలలు. ఈ రకం ఎరలలో పునరుత్పత్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎరలు చనిపోయిన తర్వాత కూడా నాణ్యమైన ఎరువుగా ఉపయోగపడతాయి. కాకపోతే ఇవి కఠినమైన నేలల్లో ఇవి జీవించలేవు. ఈ ఎరలు తమ విసర్జితాలతో నేల యొక్క రసాయనిక మరియు జీవన స్వభావాన్ని మారుస్తాయి. భూమి నిర్మాణాన్ని మెరుగుపరిచి భూసారాన్ని పెంపొందించడంలో కూడా ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఉదాహరణకు ఐసీనియా ఫెటిడా, యుడ్రిల్లా సీజాని మొదలైనటువంటి నాన్ బరోయింగ్ రకాలు వానపాములు.
1: జీవన ఎరువు అంటే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి భూమిలో పైపొరలలో ఉండే నాన్ బరోయింగ్ రకాలు అనువైనవి, అంటే బొరియలు చేయని వానపాములు అనువైనవి. ఈ రకాలు పెంపకానికి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. సూర్యకాంతి మరియు వర్షపు నీటి నుండి కాపాడే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వానపాముల ఎరువు తయారీ విధానం చూసుకుంటే ఈ బొరియలు చేయని వానపాములను వ్యవసాయ వ్యర్థాలతో మరియు పశువుల పేడతో కలిపి వేసినప్పుడు అవి ఆయా వ్యర్థాలను ఆహారంగా తీసుకుని ఈ వానపాములు బాగా పెరిగి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి సారవంతమైన ఎరువును తయారు చేసి ఇవ్వగలుగుతాయి. వర్మీ కల్చర్ ను చిన్న మొత్తంలోనూ మరియు పెద్ద మొత్తంలో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే చిన్న మొత్తంలో వానపాముల ఎరువు తయారీ ముందుగా చూసుకుంటే ఇండ్లలో మొక్కలు పెంచే ఆసక్తి గలవారు తమకు కావలసిన ఎరువును ఇంటి పెరట్లో గాని, డాబా మీద గాని, ఇంటిలో ఒక మూలగా గాని ప్లాస్టిక్ రేకు లేదా సిమెంట్ తొట్టి లాంటి దాన్ని తీసుకుని దాని కింద నీరు పోవటానికి అనువుగా చిన్న రంధ్రం చేయాల్సి ఉంటుంది. దీనిలో రోజు ఇంట్లో వచ్చే వ్యర్థ పదార్థాలు అంటే కాగితం ముక్కలు, కోడిగుడ్ల పెంకులు, కుళ్లిన ఆహార పదార్థాలు, పళ్ళు, కూరగాయలు తొక్కలు వేసి 60 నుంచి 100 వరకు ఎరలు వేయాలి. ప్రతిరోజు వచ్చే చెత్త చెదారం వేస్తూ సరిపోయినంత తేమ ఉండేలా చూసుకోవాలి. దానిపైన గాలి పారేలా ఒక గోనె సంచి కప్పాలి. ఈ విధంగా 4 నుంచి 6 వారాలు ఉంచిన తర్వాత ఈ వర్మి గుళికలు క్యాస్టింగ్స్ తయారవుతాయి. ఈ ఎరువు తయారైన తర్వాత తేమ లేకుండా చేస్తే ఎరలన్నీ అడుగుకు చేరుతాయి. ఈ డబ్బాల నుండి పైనుండి ఎరువును తీసుకుని జల్లెడు పట్టి చిన్నపిల్లలను గుడ్లను వేరు చేసుకుని డబ్బాలో తిరిగి వేయాలి. ఈ ఎరువును పెరటి తోటలకు, పూల మొక్కలకు కూడా వాడుకోవచ్చు. వెంటనే వాడే అవసరం లేనప్పుడు తేమ పోకుండా సంచుల్లో గట్టిగా కట్టి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇంటిలో వ్యర్థ పదార్థాలు, ఈగలు, దోమల వలన సమస్యలు రాకుండా ఉండటమే కాక ఇంటి పరిధిలో గల మొక్కలకు ఉపయోగపడే సారవంతమైన ఎరువు తయారు చేసుకోవచ్చు. అయితే వర్మీ కంపోస్ట్ భారీ ఎత్తులో తయారు చేసే విధానం చూసుకుంటే ఎరువు తయారీకి అనువుగా తాటాకులు లేదా గడ్డితో షెడ్ ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. వర్మీ కంపోస్ట్ షెడ్ పొడవు మన అవసరాన్ని బట్టి, మనకున్న వనరులను బట్టి, స్థలాన్ని బట్టి, మన దగ్గర ఉన్న ఎరలను బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. బెడ్ వెడల్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 4 అడుగులకు మించరాదు. కంపోస్ట్ తయారీ, బెడ్లో తేమను స్థిరపరచటము, వర్మీ కంపోస్ట్ తయారైన తర్వాత కంపోస్ట్ పోగు చేయటానికి సులభంగా ఉంటుంది. ఇక బెడ్ ఎత్తు సేంద్రియ పదార్థాలు, వ్యర్థ పదార్థాలు కలిసి 2 అడుగులకు మించి ఉండకూడదు. అంతకన్నా ఎత్తు ఉన్నట్లయితే వానపాములకు సరిగా గాలి అనేది తగలదు. సుమారు 20 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు మరియు 2 అడుగుల ఎత్తుగల బెడ్ నుండి 2 నుంచి 3 నెలల్లో 1 టన్ను వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. దీనికి సుమారు 10 కిలోల ఎరలు అంటే 10,000 పెద్ద ఎరలు అవసరమవుతాయి. మొదట నేలను నీటితో తడపాలి. తడిపిన నేలపై 2 అంగుళాల నుంచి 4 అంగుళాల వరకు కొంచెం కుళ్లిన వ్యర్థ పదార్థాలైన కొబ్బరి ఆకులు, వరిగడ్డి, చెరకు ఆకులు, అరటి ఆకులు లేదా కలుపు గడ్డిని వేయాలి. దీన్ని మనం బెడ్డింగ్ మెటీరియల్ అంటాము. చాలా నెమ్మదిగా కంపోస్ట్ గా తయారవుతూ ఎరలను వేరు చేయనప్పుడు బెడ్డింగ్ వలె ఉపయోగపడుతుంది. 2వ పొరగా 3 నుంచి 6 అంగుళాల మందంతో 1 మోస్తరు కుళ్లిన పశువుల

0: మరియు స్లరీని వాడొచ్చు. దీనిపైన వానపాములు వదిలిన వెంటనే ఆహారంగా ఉపయోగపడతాయి. మూడవ పొరగా వానపాములు బెడ్ మీద వదలాలి. ప్రతి మీటర్ పొడవుకి 2,000 చొప్పున వదలాల్సి ఉంటుంది. వదిలిన వెంటనే ఎరలు రెండవ పొరగా వేసిన మాగిన పశువుల పేడలోకి వెళ్లిపోతాయి గనక ఎరలు మనకు కనపడవు. పైనుండి 10 నుంచి 12 అంగుళాల వరకు మాగిన వ్యవసాయ మరియు ఇంటి వ్యర్థ పదార్థాలను వేసుకోవాలి. ఈ వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుని వానపాములు బాగా ఉత్పత్తి అవుతాయి. వానపాముల ఎరువు తయారీలో వాడే వ్యర్థ పదార్థాల్లో గాజు, ప్లాస్టిక్, లోహ సంబంధ పదార్థాలు కలవకుండా చూసుకోవాలి. మొత్తం బెడ్ పై నీళ్లు చల్లాల్సి ఉంటుంది. ఈ బెడ్లను పల్చటి గోనసంచితో కప్పి నీటితో తడుపుతూ ఉండాలి. కానీ నీరు నిల్వ ఉండే విధంగా తడుపకూడదు. సాధారణంగా 8 నుంచి 12 వారాల్లో కంపోస్ట్ అనేది తయారవుతుంది. కానీ ఈ సమయం మనం వాడిన వ్యర్థ పదార్థాలను బట్టి, వానపాముల సంఖ్యను బట్టి మారుతుంది. బాగా మాగిన వ్యర్థాలు వాడినప్పుడు మరియు వానపాముల సంఖ్య ఎక్కువగా ఉంటే కంపోస్ట్ త్వరగా తయారవుతుంది. అయితే ఈ కంపోస్ట్ తయారైంది లేని తెలుసుకోవటం ఎలా అనేది చూసుకుంటే, ఈ కంపోస్ట్ తయారయ్యాక అది నల్లగా మారుతుంది, చాలా తేలిగ్గా ఉంటుంది, ఎటువంటి వాసన ఉండదు. వానపాములు చాలా వరకు పైకొచ్చి గోనసంచులు కట్టుకుని ఉంటాయి. కంపోస్ట్ తయారైన తర్వాత 2-3 రోజులు నీరు చల్లటం ఆపివేసినట్లయితే వానపాములు దాదాపు బెడ్ అడుగుకు చేరిపోతాయి. తయారైన కంపోస్ట్ ను శంకు ఆకారపు గుట్టలుగా పోగు చేసి చేతులతో తట్టి ఉంచితే ఒక రోజులో వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగుకు చేరుతాయి. ఈ ఎరువును మనం జల్లెడ పట్టడం ద్వారా గుడ్డు పిల్లలను వేరు చేసి తిరిగి కొత్త బెడ్లో వేయాల్సి ఉంటుంది. ఎరువులో తేమ పోకుండా సంచుల్లో నిల్వ చేసి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఈ ఎరువులో ఉండే భాస్వరం కరిగించగల సూక్ష్మజీవులు తేమ ఆరితే చనిపోతాయి. ఇలా ఎరువు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య కూడా కొన్ని రెట్లు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బెడ్లలో వ్యర్థ పదార్థాలను తగినట్లుగా పెంచుకుంటూ పోతే ఎక్కువ మోతాదులో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. వర్మీ కంపోస్టు ఎంత మోతాదులో వాడాలి అనేది చూసుకుంటే మొక్కల రకాలను బట్టి, పైరులను బట్టి మారుతుంది. కుండీల్లోని మొక్కలకు ప్రతి కుండీకి 200 గ్రాముల వరకు వర్మీ కంపోస్ట్ వాడాలి. కుండీల్లో పెంచే గులాబీ, చామంతి వంటి పూల మొక్కలకు పై పొరల్లో గాక 2 సెంటీమీటర్ల లోతులో వేసి తేమ ఉండేలా చూసుకోవాలి. పండ్లు మరియు పూల తోటలకు చూసుకుంటే పళ్ల తోటలకు మొక్క వయసును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. 1 నుంచి 2 సంవత్సరాల వయసు మొక్కలకు 2 కిలోలు, 3 నుంచి 5 సంవత్సరాల వయసు మొక్కలకు 5 కిలోలు, 5 నుంచి 10 సంవత్సరాల వయసు మొక్కలకు 10 కిలోలు వేసుకోవాలి. ఇక పైర్లకు చూసుకుంటే సాధారణంగా పైర్లకు వాడే సేంద్రీయ ఎరువుల మోతాదులో సగం మాత్రమే సరిపోతుంది. ప్రతి ఎకరాకు సుమారు 1 టన్ను వర్మీ కంపోస్ట్ వాడకము నేలను సారవంతంగా చేసి మొక్కలు పోషకాలను త్వరగా గ్రహించగలిగే వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ విధంగా మనం వర్మీ కంపోస్ట్ వాడకం వలన లాభాలను చూసుకుంటే తక్కువ ఖర్చుతో అధికోత్పత్తి సాధించగలుగుతాము. మొక్కలకు సంపూర్ణ ఆహారం అందుతుంది. ప్రతి పంటకు బలవర్ధకమైన ఆహారం లభిస్తుంది. నాణ్యమైన కూరగాయలు, పళ్లు లభిస్తాయి. పళ్లు కూరగాయలకు నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. బెట్ట నుండి పైరుకు రక్షణ ఇస్తుంది. పైర్లకు పురుగులు బెడద తగ్గుతుంది. అంతేకాకుండా మేలు చేసే పరాన్నజీవులకు హాని చేయదు. భూసార అభివృద్ధి అధికమవుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ వాడకం వల్ల నేల కోతను అరికడుతుంది. రసాయనిక ఎరువులపై ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా కాలుష్య నివారణకు కూడా తోడ్పడుతుంది.
1: మీరింతవరకు వర్మీ కంపోస్ట్ పంటకు ఎంతో అవసరం ప్రసంగం విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయములో సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి ప్రసారం.

0: భారత కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: జలం జనం జీవనాధారం. ప్రజల అవసరాలకు తగినంత నీరు అత్యవసరం. అందరికీ నీరందిస్తున్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ జల్ పథకం ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 146,62,025,576కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ది రేటు 0.86% నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6% అంటే దాదాపు 55,55,00,000 పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,200 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,35,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,03,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్ లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరు కలుషితం అవుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవి కాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్ లో అయితే 62.7% భూగర్భ జలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహతితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ నీరందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేశారు.

చేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులో వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల నుంచి నీటిని కష్ట నష్టాలు కూడా చేర్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమపడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్లటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 4 లక్షల డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలోపున్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0 కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 28 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహ అవసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరం అనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2,870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 24,80,000 మంది పైచిలుకు మహిళలకు దశల వారీగా శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 5,07,586 కిట్స్ను కూడా జలజీవన్ మిషన్ కింద కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటివరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షల్లో 1,64,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యతా ప్రమాణాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతుంది. ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి 100,000 కోట్ల నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే ఈ లక్ష్యం

0: 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.
1: ఇంతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రసారం. కార్యక్రమంలో మన మొదటి శ్రోత రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వీరందరి కోసం సాగర సంగమం చిత్రం నుండి పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి చక్రవర్తి, శ్రీవల్లి యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, దుర్గారావు, మణి, స్వరూప, నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, పుల్లారావు, నాగమణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

మంజుల, ఆదినారాయణ, దుర్గారావు, మణి, స్వరూప, నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, పుల్లారావు, నాగమణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరి కోసం మేస్త్రి చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701558.
2: కార్యక్రమంలో తరువాతి శ్రోత, ఇల్లందు బాటంఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, అక్షయ్, అమృత, కృష్ణచరిత, చాపేల్, చైతు, రోహిత, భానురాజ్, అమితా కన్నా, రాహుల్ కన్నా, రాజా, రాధాపాసి, భవ్వపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, పూరన్పాసి, ఉమాశంకర్, షాకీర్, షాహేజాది, ప్రవీణ్, రామ్ఫాల్ పాసి, వీరందరి కోసం కేడీ నెంబర్ 1 చిత్రం నుండి ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లేచాను నీరాకకై. ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.
1: ఇప్పుడు వినండి కార్యక్రమంలో తర్వాతి శ్రోత. ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు వీరందరి కోసం ఖుషి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారెబోయిన శ్రీనివాసరావు పద్మ, స్వరూపారాణి దివ్యభాను, పెద్దిబోయిన సుధాకర్, లలిత, కాగితపు వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్ వీరందరి కోసం దేవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాటను వినిపిస్తున్నాం, వినండి.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఘంటసాల సుశీల గానం చేసిన మహామంత్రి తిమ్మరసు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమములు తర్వాత శ్రోత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడి పెంటయ్య, సూరజ్ బలి, దూడం ఉమాశంకర్, రజిత, జూగల్ కిషోర్, కండేల్వాల్, మురళీధర్, సంగం రాములు, ఫణికర శ్రీనివాస్, కవిత వీరందరి కోసం రక్త సంబంధం చిత్రం నుండి పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత ఇల్లందు బాలాజీనగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీనరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, అక్రు, శ్రీనివాసరావు, కన్నాపాసి, చిన్నాపాసి, షాకీర్ వీరందరి కోసం పాపం పసివాడు చిత్రం నుండి పాట.

కార్యక్రమంలో మరి ఒక శ్రోత. గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి షరీఫ్, బాలాజీ, కిరణ్, కాసులు వీరందరి కోసం అలా మొదలైంది చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో చివరి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ్, కార్తీక వీరందరి కోసం కల్పన చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయములో సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, అనంతరం 9:00 News@9, 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఆద్మీ కిలోనా హై చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు హిందీ చిత్రగీత వల్లి విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. ఉదయం 5:55 పద పద ముందుకు దేశభక్తి గీతం వింటారు. 6:10 అంజలి భక్తిగీతాల్లో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పి స్వప్న. 6:35 రైతు సమాచారంలో వేరుశెనగ సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:15 రూపకంలో భాగంగా పల్స్ పోలియో చుక్కల మందు అవగాహన కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎస్డి రాజ్కుమార్ గారితో పరిచయం. 7:45 జిల్లాలో గతవారం సమీక్ష, సమీక్షకులు డి వెంకటేశ్వరరావు గారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మధ్యాహ్నం 2:30 తిరిగి సాయంత్రం 7:45 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 4:00 తిరిగి 6:35 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్న కార్యక్రమంలో 12:10 శాస్త్రీయ సంగీతంలో భాగంగా నిషల్ ఖాన్ గారి సెతార్ వాదనం వింటారు. 3:30 ఏకచిత్రగానం. 5:45 జానపద గేయాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో 29వ తేదీ సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూమి పులకరించింది ప్రత్యేక కార్యక్రమం ప్రసారం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 మధురిమ. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ప్రసారం. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:15. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రభాత ప్రసారంలో 100.1 MHz పై మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.